శాస్త్రమును పరిశీలనం చేసి క్రమక్రమంగా విడిచిపెట్టడం నేర్చుకుంటున్నానంటే గృహస్థాశ్రమంలో ఉండు, తప్పులేదు. నిలవ చేసుకో, వచ్చే నెల వరకు కావలసిన సంభారములన్నీ ఇంట్లో దాచుకో, దాచుకుని వండుకు తిను. గృహస్థాశ్రమం అంగీకరించింది, నువ్వు తిను, నలుగురికి పెట్టు. చిత్రం ఏమిటంటే ఏ ఆశ్రమమునందైనా తరించవచ్చు, ఏ ఆశ్రమంలో ఏ కర్మ చెయ్యాలో ఆ కర్మ చేసిన వాడు తరించిపోతాడు. బ్రహ్మచారిగా తరించిపోయిన వాళ్ళు ఉన్నారు, అంతే వయస్సులో ఉండి బ్రహ్మజ్ఞానమును పొందేసి ఆ వయస్సులోనే శరీరం వదిలిపెట్టేసిన తరించిపోయిన వాళ్ళు ఉన్నారు లోకంలో. గృహస్థుగా తరించినటువంటి వాళ్లతో సమానంగా పోలిక పోలిస్తే గృహస్థు తరించినట్టుగా తరించినంత మంది అసలు ఇతరాశ్రమాల వాళ్ళు లేరు. గృహస్థులే అంత తరించారు. వశిష్ఠుడు గృహస్థు కాడా? అగస్త్యుడు గృహస్థు కాడా? అత్రి గృహస్థు కాడా? అంతవరకెందుకో? రేపు చెయ్యబోయే శ్రీరామనవమి సీతారాములు గృహస్థులు కారా? పార్వతీ పరమేశ్వరులు గృహస్థులు కారా? బ్రహ్మ సరస్వతి గృహస్థులు కారా? ఏమి నీకు ఆదర్శం తక్కువైంది? గృహస్థులుగా ఉండి వాళ్ళందరూ తరించలేదా? త్యాగరాజస్వామి గృహస్థాశ్రమంలో ఉండి జీవితాన్ని పండించుకోలేదా? అన్నమాచార్య స్వామి వారి జీవితాన్ని పండించుకోలేదా? పురంధరదాస్ గారు పండించుకోలేదా? క్షేత్రయ్య గారు పండించుకోలేదా? వీళ్ళందరూ పెళ్లి మానేస్తేనే తరించారా? వీళ్ళందరూ బట్ట మారిస్తేనే తరించారా? లోపల మారితే చాలు తరించగలరు. శాస్త్రం మనకి చెప్తోంది కావలసిన మార్పు పై బట్ట మీద కాదు, కావలసిన మార్పు లోపల. లోపల మార్పు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడున్నా తరిస్తావు. ఎక్కడ ఉన్నావో అక్కడ ఎలా ఉండడాలో నీకు వస్తే చాలు, నువ్వు తరించగలవు. లేనినాడు లేనిపోనే అయోమయం ఏర్పడుతుంది ఆశ్రమాల్లో. కాబట్టి ఆశ్రమము అన్న మాటని సరిగ్గా అర్థం చేసుకోండి. ఆశ్రమము అంటే మనుష్య జీవిత దశ తప్ప ఆశ్రమము అంటే నేను వేరొక రకంగా అన్వయం చేయట్లేదు అని మీరు గమనించవలసి ఉంటుంది. కాబట్టి బ్రహ్మచర్యము ఆశ్రమం. బ్రహ్మచర్యమునందు నువ్వు ఏం చెయ్యాలి? నీ ఇచ్ఛ మాత్రం కాదు, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. వేదం ఏం చెప్పిందో అదే చెయ్యాలి. గృహస్థు నువ్వు ఎలా గృహస్థుగా ఉండాలని వేదం చెప్పిందో అలా ఉండాలి. అంతేకాని నువ్వు గృహస్థుగా ఉంటూ వేరొక ఆశ్రమాన్ని అనుకరిస్తానంటే కుదరదు. నువ్వు వానప్రస్థు, వానప్రస్థుగా నువ్వు ఎలా ఉండాలని వేదం చెప్పిందో అలా ఉండాలి. నువ్వు సన్యాసి, నువ్వు సన్యాసిగా ఎలా ఉండాలని వేదం చెప్తోందో నువ్వు అలాగే ఉండాలంతే. అలా నువ్వు ఉండగలిగితే ఏ ఆశ్రమంలోనైనా తరిస్తారు. అందుకే మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ధర్మం అన్న మాటని నాలుగు ఆశ్రమాలు తప్పించుకోలేవు. బ్రహ్మచారి ధర్మం నుండి తప్పుకోలేడు, ఆ చట్రంలోకి ఇమడాలి. గృహస్థు ధర్మం నుండి తప్పుకోలేడు, చట్రంలోకి ఇమడాలి. వానప్రస్థు ధర్మంలోంచి తప్పుకోలేడు, చట్రంలోకి ఇమడాలి. సన్యాసి ధర్మంలోంచి తప్పుకోలేడు, చట్రంలోకి ఇమడాలి. అలా నువ్వు ఉండగలిగితే ఏ ఆశ్రమంలోనైనా పండిపోతావు అంతే. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి మహానుభావుడు, ప్రాతస్మరణీయులు, ఆయన పేరు చెప్తే చాలు పాపరాశి ధ్వంసం అవుతుంది. ఆయన సన్యసించారు 13వ ఏట. ఆయన సన్యసించి సన్యాస ధర్మము ఎలా ఉంటుందో 100 సంవత్సరములు అలాగే బతికారు. అలా బ్రతికారు కాబట్టే ఆఖరికి ఆయన శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఆయన భౌతిక కాయాన్ని అక్కడ పెట్టినా ఆయనది దర్శనానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారో ఆయన భౌతిక కాయ దర్శనానికి కూడా అలాగే వెళ్ళారు. ఎవడూ పైన చొక్కా బనీను ఉంచుకుని వెళ్ళలేదు పరమాచార్య ఆ శరీరాన్ని చూసినప్పుడు, విప్పి వెళ్ళారు. అది ఒక జీవితంలో పట్టుకున్న ధర్మానికి నిదర్శనం. ఒక మనిషికి కీర్తి, ఒక మనిషికి అభ్యున్నతి, ఒక మనిషికి ప్రతిష్ట, ఒక మనిషికి శాంతి, వాడున్న చోట 10 మందికి శాంతి ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా అండి? ఆయన పట్టుకున్న ధర్మం నుంచి వస్తాయి. కాబట్టి సన్యాసి సన్యాస ధర్మాన్ని పట్టుకున్నారు పరమాచార్య. ఎన్నడూ వాహనం ఎక్కలేదు, ఒక్కనాడు ఆయన జీవితంలో వాహనం ఎక్కలేదు. ఆయన కాలినడకనే వెళ్ళారు. సన్యాస ధర్మం అలా చెప్తోంది, అలా పట్టుకున్నారు, ఆయన అలా తరించారు. మహానుభావుడై లోకానికి ఆదర్శవంతులయ్యారు. ఆయన ఎప్పుడూ మీ అందరూ కూడా ఇలా నడవండి అని ఆయన చెప్పలేదు. అది సన్యాసి ధర్మం. కాబట్టి ఆయన నడిచారు. నేను నా ధర్మమునందెంత పూనిక పొంది ఉన్నానో మీరు మీ ధర్మమునందంత పూనిక పొంది ఉండండి అని చెప్పారు. రాత్రి 2 గంటల వరకు గడ్డివాము దగ్గర కూర్చుని మాట్లాడిన తర్వాత అనుష్ఠానానికి లేస్తుంటే 90 సంవత్సరాల వయస్సులో అప్పుడు ఒక ఆవిడ వచ్చి ఏవో అడిగింది. పిల్లని తీసుకొచ్చి ఏదో ఆవిడ బాధలు చెప్తోంది. చెప్తుంటే ఆశ్రమం సెక్రటరీ విసుక్కున్నాడు. తెల్లవారి 3 అవుతోందమ్మా, ఆయన పడుకోలేదు, ఇప్పటి వరకు ధర్మ సందేహాలు చెప్తూనే ఉన్నారు. 3 అయిందమ్మా, స్నానానికి వెళ్తున్నారు.

ఇప్పుడు కూడా ఇంకా మీ సందేహాలే. ఆయన అన్నారు, ఒక్కసారి లోపలికి వెళ్ళి చంద్రమౌళీశ్వరుడి దగ్గర విభూతి ఉంది పట్రా అన్నారు. ఆయన వెళ్ళి పట్టుకొచ్చే లోపల ఆవిడితో మాట్లాడేసి ఆవిడ బాధకి ఉపశాంతి చెప్పి విభూతి ఆవిడ చేతిలో పెట్టి పంపించి ఆయన అన్నారు, నేను ఏనాడు సన్యసించాడో ఆనాడే నీ నీ శరీరం కాదు అని నిర్ణయానికి వచ్చాను. కాబట్టి ధర్మ ప్రచారమునందు ఈ శరీరము పడిపోతే సన్యాసికి తప్పు లేదు. గృహస్థలా చేయకూడదు, ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకని? ప్రయత్నం చేస్తూ ఉండాలి గృహస్థు, దీని మీద ఆదరభావంతో ఉండాలి. ఎందుకని? ఆయన ధర్మం చేయడానికి ఇది సాధనం. ఇందులో ఆయన ఉండకపోతే భార్య ఏమైపోతుంది? ఇందులో ఆయన ఉండకపోతే బిడ్డలు ఏమైపోతారు? గృహస్థాశ్రమం స్వీకరించిన తరువాత నీ ధర్మం ఎప్పుడు పూర్తవుతుందన్న దానికి వ్యాసుడే చెప్పాడు, పుత్రం పౌత్రం సమాసాద్య, నువ్వు మనవణ్ణి చూడాలి, కొడుక్కి కొడుకు పుట్టే వరకు ఉండాలి, అప్పటి వరకు బాగా శాస్త్రములను అధ్యయనం చేసి ఆ నీకు ఇప్పుడు పూర్ణ వైరాగ్యం వచ్చేస్తే అప్పుడు నువ్వు తపసా షడ్రి పూంజిత్వ, అప్పుడు కూడా కుదరదు, తపస్సు చేయాలి, ఆరుగురు శత్రువుల్ని గెలవాలి. ఇక కోపమన్నది రాకూడదు, అంత గెలవాలి. కామమన్నది ఉండకూడదు, అంత గెలవాలి. లోభమన్నది ఉండకూడదు, అంత గెలవాలి. ఇప్పుడంత గెలిచేసిన తర్వాత ఇంక నీకు ఈ శరీరంలో ఏదో కురిడి అయిపోయినటువంటి కొబ్బరికాయలో ఎలా వేలాడుతూ ఉంటుందో అలా ఇక నువ్వు ఆత్మగా ఉండి ఈ శరీరం డొల్లలా వేలాడుతుంటే ఇక నువ్వు అలా ఉండలేకపోతే అప్పుడు సన్యసించాలి, అప్పుడు కూడా భార్య అనుమతించాలి. భార్య అప్పుడు ఇక అనుమతించకపోతే ఆమెని తీసుకెళ్ళి కొడుకు దగ్గర అప్పజెప్పాలి. కొడుకు దగ్గర అప్పజెప్పి, ఒరే నాయనా నీ అమ్మని జాగ్రత్తగా చూడు సుమా అని అప్పజెప్పి సన్యాసం తీసుకోవాలి. అప్ప చిత్తం వచ్చినట్టు సన్యాసాలు తీసుకోమని శాస్త్రంలో లేదే, వ్యాసుడు చెప్పలేదే. భార్యాన్ పుత్రేని వీస్యచ, భార్యని పట్టుకెళ్ళి పుత్రుడి దగ్గర అప్పజెప్పి సన్యాసం తీసుకోమని చెప్పాడు. అసలు గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా సన్యసించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మహాత్ములైన వారు కొందరున్నారు. శంకర భగవత్పాదులు, బ్రహ్మాచార్య స్వామి వారు, శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారు, ఇటువంటి మహాపురుషులు ఉన్నారు. కాబట్టి నేను ఆ విషయాన్ని స్పృశించను, అసలు అది నాకు అప్రస్తుతం, కాబట్టి అసలు ఆ విషయాల్ని నేను స్పృశించను. కానీ సాధారణంగా ఉండేటటువంటి వ్యవస్థ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ ధర్మం అన్నది నువ్వు విడిచిపెట్టేస్తే అసలు తరించడం అన్న మాటే లేదు. అసలు ధర్మం అంటేనే కట్టుబాటు, ధర్మం అంటేనే నియమం, ధర్మం అంటేనే నువ్వు పాటించవలసినటువంటి ఒక విధి విధానం. అసలు నియమమే లేదు, విధే లేదు, విధానమే లేదు అంటే నువ్వు ఎలా తరిస్తావు నాకు చెప్పు. అసలు తరించడానికి మార్గం ఏది? నీకు పుస్తకాలు ఇవ్వను, నువ్వు స్కూల్కి వెళ్ళక్కర్లేదు, నువ్వు చదువుకోక్కర్లేదు, నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు, నువ్వు బిఏ పాస్ అవ్వు అని నేనంటే అవుతావా? నువ్వు బిఏ పాస్ అవ్వడానికి కావలసిన రీతిలో చదివిస్తే బిఏ పాస్ అవుతావా? ఏ నియమము నీకు అక్కర్లేదు నాన్న, నువ్వు ఏ పుస్తకాలు చదవక్కర్లేదు నాన్న, ఏ పరీక్షకే వెళ్ళక్కర్లేదు నాన్న, పేరు పక్క బిఏ పెట్టేసుకుంటే నువ్వు బిఏ అంటారా? అరెస్ట్ చేస్తారు. నియమము లేదన్నమాట లేదు శాస్త్రంలో, నియమము లేదు, విధానము లేదు, మీ ఇష్టం అన్నమాట లేదు వేదాంతంలో. వేదాంతంలో ఆ మాట స్పష్టంగా ఉంది, దాన్ని తిప్పి చెప్పడానికి మనకు అధికారం లేదు. నన్ను భగవద్గీత చెప్పమన్నారు కదూ, నేను భగవద్గీత చెప్తున్నానని మీరు గుర్తించవలసి ఉంటుంది. కాబట్టి యోగస్థ కురు కర్మాణి, నీవు బ్రహ్మచర్యమునందు ఏ ధర్మమును పట్టుకోవాలో అది పట్టుకో, గృహస్థుగా ఏం పట్టుకోవాలో అది పట్టుకో. నేను గృహస్థను అవ్వకుండా ఉంటానండి, తప్పు, అలా ఉండకూడదు. ఎందుకు పాడైపోతావో జరత్కారు వృత్తాంతం చెప్తాను, మననే కదా మీకు మహాభారతం ఆదిపర్వం చెప్పినప్పుడు చెప్పాను, మారి తీరాలి. కట్టు విడుపు, పట్టు విడుపు అంటారు శాస్త్రంలో. పట్టుకోవడం తెలియాలి, విడవడం తెలియాలి. పట్టుకోవలసిన చోట పట్టుకోకపోయినా ప్రయోజనం ఉండదు, విడవలసిన చోట విడవకపోయినా ప్రయోజనం ఉండదు. పాలగిన్నె వేడిగా ఉన్నప్పుడు పటకారతో పట్టుకోవాలి, డికాక్షన్లోకి పాలు పోసేసిన తర్వాత కూడా ఇలా పట్టుకోవడం ఎంత బాగుందో అని పటకార అలాగే పట్టుకుంటానంటే ఇంక మీకు ఆ గిన్నె పాలు ఎందుకు పరికరం? విడిచిపెట్టేయాలి పటకార. పటకార పట్టుకుని విడిచిపెడితేనే మీకు వేడి గిన్నెకి ఇంతకి దింపుకోవడానికి పనికొస్తుంది. పటకార అంటే ఓసారి పట్టుకున్నది విడవదు అంటే ఇక అది పటకార కాదు. పటకార అని పేరైనా పట్టి విడుచు పరికరము అని దాని అర్థం. నీవు బ్రహ్మచర్యమునందే ఉండిపోతానండి పెళ్లి చేసుకోకుండా. ఉండిపోయిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళ జీవితాలు చూస్తే మీకు తెలుస్తుంది, వాళ్ళు పాడయ్యారు, వాళ్ళని కన్నవాళ్ళు పాడయ్యారు. జరత్కారు పాడవలా? భీష్మాచార్యుడు అంతటి వాడు ఇడిచాడు కొడుకు లేకపోయినటువంటి కారణానికి, సంతానం లేనటువంటి కారణానికి. కాబట్టి నువ్వు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టేయాలి.

పన్నాళ్లు పట్టుకున్నావు వదిలిపెట్టేయాలి, గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోవాలి. అది కురుకర్మ అని అన్న మాటకు అర్థం అది. అసలు వేదం ఎలా చెప్పిందో నువ్వు అలా బ్రతుకు. అలా నువ్వు బ్రతకడం వస్తే అసలు ముందు నువ్వు వేదమును ప్రమాణము అని అంగీకరించడం నీకు చేతనైతే, ఇదే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ లోకానికంతటికి ఇచ్చిన సందేశం. ప్రతిరోజు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. ప్రతిరోజు వేదం చదవండి, వేదంలో ఏం చెప్పారో అది చెయ్యండి. మేము వేదం చదవలేదండి, మాకు వేదం చదువుకోవడానికి కావలసినటువంటి సమర్థత లేదండి. ఎలా? ఏమీ బెంగలేదు. స్మృతి చదువు, నీకు వేదంలో ఏ ఏ విషయాలలో ఏవి ఎలా చెయ్యాలని చెప్పిందో అవన్నీ స్మృతులుగా ఉన్నాయి. గౌతమ స్మృతి, అత్రిస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, మనుస్మృతి, ఋషుల పేరు మీద ఉన్నాయి, పరాశర స్మృతి. స్మృతి చదువు. నేను నాకు స్మృతి కూడా తెలియదండి. పురాణం చదువుకో. పురాణం కూడా చదవలేనండి. చెప్పినప్పుడు విను. పురాణంలో వేదంలో ఏం చెప్పిందో దాన్నే భూతద్దం పెట్టి చూపిస్తారు. అబ్బాయి నువ్వు బ్రహ్మచర్యమునందు ఉండిపోకూడదయా, బ్రహ్మచర్యంలో కొన్నాళ్ళు ఉండి విడిచిపెట్టి గృహస్థువైపోవాలి సుమా. ఏ ఒక్క కారణమునకు కూడా నీవు బ్రహ్మచారిగా ఉండిపోవడానికి శాస్త్రం అంగీకరించదు. నువ్వు గృహస్థువైపోవాలి. అలా అవకపోతే నీ పితృదేవతలు కూడా పాడైపోతారా? నమ్మకం ఏమిటి? వేదంలో చెప్పిన దాన్ని భూతద్దంలో మహాభారతం ఆదిపర్వంలో జరత్కారోపాఖ్యానంగా చెప్తుంది. దేవీ భాగవతం జరత్కారోపాఖ్యానంగా చెప్తుంది. ఇప్పుడు నువ్వు పురాణం విన్నా, పురాణం చదివినా, వేదం ఏం చెప్పిందో అదే నీకు తెలుస్తుంది. అది తెలిస్తే వెంటనే ఓ ఇది ఇలా ఉండాలన్నమాట అన్న విషయం నీకు అర్థమవుతుంది. కథారూపంగా నువ్వు పురాణంలోంచి విన్నా నీకు అందేది వేదమే, స్మృతిగా విన్నా నీకు అందేది వేదమే, వేదం చదువుకున్నా అందేది వేదమే. ఏమండి నేను పురాణం కూడా వినలేదు, గీతాచార్యుడే చెప్పాడు యద్యదాచరతి శ్రేష్ఠ. ఇవన్నీ చదువుకున్న వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో అలా బ్రతుకు. వాళ్ళని ఆదర్శంగా తీసుకో లోకంలో. వాళ్ళు బ్రతుకుతున్నట్లు బ్రతుకు. నీకు అనుమానం వస్తే వారిని ఆశ్రయించి అడుగు. అడిగి అయ్యా ఈ విషయంలో నేను ఎలా ఉండవలసి ఉంటుందండి అని అడిగి వాళ్ళు చెప్పినట్టు జీవించడం నేర్చుకో. నువ్వు తరిస్తావు. ఇవేవి పక్కన పెట్టేసి నేను అన్నది ప్రమాణం అండి అని బతుకుతానంటే, బ్రతకడం అనేటటువంటి దాంట్లో ఈశ్వరుడు బుద్ధినిచ్చాడు కాబట్టి స్వేచ్ఛనిచ్చేస్తాడు. ఆయన ఏమి అడ్డుపడిపోయి నేను చెప్పినట్టు నువ్వు బతకట్లేదు అబ్బాయి నీ ప్రాణం తీసేస్తానని ఆయన అండవు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, నేను కాశీ వెళ్ళాలి అనుకున్నాను. నేను కాశీ వెళ్ళాలి అనుకుంటే ఏదో గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కి విజయవాడలో దిగి అక్కడ గంగా కావేరీ ఎక్స్ప్రెస్ ఎక్కి కూర్చున్నాను. ఎక్కి కూర్చుంటే ఏదో ఓ రోజు ప్రయాణం చేస్తే కాశీపట్నంలో దిగిపోయాను. ఇంకొక ఆయన ఈయన గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కినా గంగా కావేరీ ఎక్స్ప్రెస్ ఎక్కినా కదులుతూ ఉండడం వల్లే కదూ కాశీపట్నం చేరుతున్నాడు. నేను కదులుతూనే ఉంటాను, నేనెందుకు చేరను కాశీపట్నం అని. నేను కాశీలో దిగేంత వరకు నేను ఇంట్లో ఎప్పుడు బయలుదేరానో ప్రయాణం అప్పుడు ఆయన ప్రయాణం మొదలెట్టాడంటే ఆయన కదులుతున్నాడు, ఆయన ఉయ్యాలెక్కి కూర్చున్నాడు. ఇప్పుడు ఉయ్యాలెక్కి నేను కాశీలో దిగేంత వరకు ఆయన ఊగుతూనే ఉన్నాడు. ఆయన కదలటం లేదని మీరు అనగలరా? నేను ట్రైన్లో కూర్చుని ఎలా కాఫీ తాగానో అలాగే కాఫీ తాగాడు. నేను ట్రైన్లో ఎలా సీట్ ఒకటే దొరికితే పడుకుంటానో అలాగే ఉయ్యాల తాడు మీద జాగ్రత్తగా పట్టుకు పడుకున్నాడు. ఆయన 2 రోజులు ఉయ్యాలు ఊగాడు, నేను 2 రోజులు రైల్లో వెళ్ళాను. నేను కాశీలో దిగాను, ఆయన ఎక్కడ దిగుతాడు? ఎక్కడున్నాడో అక్కడే దిగుతాడు. మరి 2 రోజుల ప్రయాణం ఏమైంది? చేశావురా ప్రయాణం? నీది ఉయ్యాల ప్రయాణం, నువ్వెక్కడ దిగుతావు కాశీలో? ఎవడు కాశీ వెళ్ళడానికి సాధనాన్ని సరియైన దించుకున్నాడో వాడు కాశీ వెడతాడు. ఎవడు ధార్మికమైన కర్మ చేశాడో వాడు జీవితాల్లో తరిస్తాడు. ధర్మాన్ని విడిచిపెట్టి చేసిన కర్మ తరించడానికి హేతు ఎందుకు అవుతుంది? కర్మగా మిగులుతుందంతే. అందుకే యోగ కర్మసు కౌశలం అన్నాడు ఆయన. ఆయన 3 సార్లు దాన్ని నిర్వచనం చేశాడు గీతాచార్యుడు. యోగ కర్మసు కౌశలం. యోగమంటే సమత్వం ఉచ్యతే, అన్నిటియందు సమానమనేటటువంటి భావన కలిగి ఉండుట. అనేన యుజ్యతే ఇతి యోగ, అనేకముగా ఉన్నవి ఒకటైపోవడం యోగం. యోగము అన్న మాటకు అర్థం ఏమిటో అందుకే అర్జున విషాద యోగము. ఎన్ని మొదలు పెట్టినా గీత ప్రారంభం మాత్రం ఒక్క మాటతోటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మమే. నేను ఎన్ని శ్లోకాలు చెప్పినా, ఎన్ని అధ్యాయాలు చెప్పినా, ఎంత తల కొట్టుకున్నా, నేను చెప్పేదంతా కలిపి ఏమవుతుందంటే 2 మాటలు అవుతుంది ధర్మం.

నీకు ఈ రెండక్షరాలు వంట పట్టేస్తే నువ్వేం చెయ్యాలో నీకు అర్థమైపోతే, నువ్వు చేసిన తప్పేమిటో నీకు అర్థమైపోతుందిరా అబ్బాయి అన్నాడు. ఇది అర్థం అవ్వడానికి అంతా చెప్పి నీకేమర్థమైందన్నాడు ఆయన. నాకు ఇది అర్థమైందని మళ్ళీ ఇదిగో మీరు చెప్పిందండి, ఇది అర్థమైందండి, మీరు చెప్పిందండి, ఇది అర్థమైందండి అనలేదు. మీరు చెప్పినవన్నీ అర్థమయ్యాక నష్టో మోహ, నా మోహం పోయింది, నా అజ్ఞానం పోయిందన్నాడు. కాబట్టి గీత వింటే ఏమవుతుంది, గీతని ప్రమాణంగా తీసుకుంటే ఏమవుతుంది, నువ్వు అర్జునుడు అవుతావు. నీ కర్తవ్యం ఏం చెయ్యాలో నీకు అర్థమైపోతుంది. నీ కర్తవ్యం ఏం చెయ్యాలో నువ్వు చేసిన నాడు నువ్వు పూజనీయుడవు. ధార్మికమైన కర్మ నువ్వు చెయ్యవలసింది నువ్వు చేసేస్తే అంతే, నువ్వు తరించిపోతావు. దీని యందు ఆయన ప్రతిపాదన ఎక్కడ అంటే, నువ్వు యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. ఇది చాలా చాలా పెద్ద మాట. మోక్షము వైపుకి అడుగు వెయ్యాలి అంటే కర్మ చెయ్యడంలో దోషం లేదు, చేసి తీరాలి. అసలు కర్మ చేయకుండా ఉండలేవు, కానీ కర్మ యొక్క ఫలితమును మాత్రము నువ్వు కోరకు. కర్మ చేసుకుంటూ వెళ్ళిపో, కర్మ చెయ్యకుండా ఉండలేవు, ఉండకూడదు కూడా. అసలు కర్మ చెయ్యకుండా ఉండిపోతాననేటటువంటి మాట అంగీకారయోగ్యం కాదు. ఏ పని చెయ్యనండి, కుదరదు. నేను మీతో ఒక మాట చెప్తాను. తెల్లవారి లేవగానే ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేయాలా, ఓ బ్రాహ్మణుడు బాసుం పెట్టేసి కూర్చుని ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలా అని నన్ను అడిగారు అనుకోండి, మహాదోషం అని చెప్తాను. అలా కూర్చుంటే ధ్యానం అని తప్పది. నీకు వేదం చెప్పింది ప్రమాణం, నిన్ను అలా బాసిం పెట్టేసి కూర్చుని ధ్యానం చేయమని చెప్పలేదు వేదం. స్నానం చేసి సంధ్యావందనం చేయమని చెప్పింది. నీకు వేదమా ప్రమాణం? ఎవడో చెప్పిందా నీకు ప్రమాణం? ఎవడు చెప్పినా తప్పే, వేదం ఏం చెప్పిందో అదే ప్రమాణం అంతే. నువ్వు నిద్ర లేవగానే స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళిపోవాలి. నీవు సంధ్యావందనం చేసేటటువంటి వాడిగా నువ్వు జన్మించలేదు, ఏం అభ్యంతరం లేదు. వందనే అయ్యప్ప స్వామి దేవాలయంలో స్కాంద పురాణంలోంచి ఆ టెక్స్ట్ తీసి నేను జరాక్సులు చేయించి కొంతమందికి ఇచ్చాను కూడా. నీవు అర్ఘ్యం ఇవ్వక్కర్లేదు, కానీ నువ్వు ఆ కర్మ చేయకుండా ఉండమని చెప్పలేదు శాస్త్రం. నువ్వు వెంటనే స్నానం చేసి జగచ్చక్షో మహానుభావుడు ప్రత్యక్ష దైవం వసర్పతియో నీలలోహిత ఉతైనం గోప అదృశన్ను దృశన్ను దహార్య అని చెప్తోంది. తెల్లవారు లేస్తే ఎదురువేదం, అడిగో మహానుభావుడు పరమేశ్వరుడు ఈ కంటికి కనపడేటటువంటి ఏకైక పరబ్రహ్మంగా వచ్చేసాడు సమయానికి. కృతఘ్నఘ్నాయ దేవాయజ్యోతిషాం పతయే నమః. ఆయన వచ్చేటప్పటికి చెయ్యవలసిన పని చెయ్యని వాడెవడో వాడు కృతజ్ఞనుడు. ఏ పని ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చెయ్యాలి. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో మైనాకుడు ఒక మాట అంటాడు, కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుమిదీరయేత్ అంటాడు. మహాత్ములకి కూడా కోపం వస్తుంది, ఎందుకు వస్తుందో తెలుసా అండి? చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యని వాడిని చూస్తే అసహ్యం వేస్తుంది. ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యాలి, అంతేగాని ఒకప్పుడు చేయవలసిన పని ఇంకొప్పుడు చేయడం కూడా తప్పే. సమయమునందే ధర్మము, దేశమునందు ధర్మము, కాలమునందు ధర్మము. కాబట్టి నువ్వు ఎప్పుడేం చెయ్యాలో అదే చెయ్యాలంతే. నువ్వు నిద్రలేస్తే సంధ్యావందనం చేయాలి, నువ్వు నిద్రలేచి స్నానం చేస్తే ఉత్తర క్షణం నువ్వు సూర్యభగవానుడి మీద స్తోత్రం చెప్పాలి. జగచ్చక్షు ఆయన. అందుకే హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందం పుట్టెడుమూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జుంభనంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అన్నారు తిక్కన గారు. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ముగ్గురు కలిసి ముద్దైతే ఆ ఎరుపు రంగుతో సూర్యభగవానుడయ్యారు. నీ కంటితో నువ్వు పరబ్రహ్మాన్ని దర్శించడానికి ఆనుకూల్యతనివ్వడం కోసం కాసేపు ఆయన కుంకం బొట్టులా కనిపిస్తాడు ఎర్రగా. ఆ సమయంలో నువ్వు నిద్ర లేవాలి. ఈశ్వరుడు వచ్చేశాడు, నువ్వు నిద్ర లేకపోతే దోషం కదా. నువ్వు నిద్ర లేవాలి ఆ సమయానికి. లేచి ఈశ్వరుడే వచ్చేశాడు, నేను లేవద్దు. నేను లేవడం అంటే ఎలా నిలబడాలో అలా నిలబడాలి. అదే నేను మీతో చెప్పింది, వేదం చెప్పింది ఏదో అది ధర్మం. నే స్నానం చేయకుండా నిలబడకూడదా అండి అంటే? నువ్వు మరుగుదొడ్లో మీ ఇంట్లో అన్నం తింటున్నావా? తింటలేదుగా, అన్నం తినే చోటే తింటున్నావుగా. అలాగే ఈశ్వరుడు ముందు నిలబడేటప్పుడు స్నానం చేసే నిలబడాలంతే. అసలు బాహ్యమునందు శౌచం లేకుండా నువ్వు ఈశ్వరుడు ముందు నిలబడతావు, తేజోమూర్తి ముందు. కాబట్టి స్నానం చేసి నిలబడానికి నమస్కారం చేయాలి, అది నీ ప్రథమ కర్తవ్యం. ఇది మానేసి ఇంకోటి ఏదో చేస్తానండి, నీ కర్మ చేయి. ఉయ్యాలెక్కితే కాశీ వెళ్ళనట్టే ఉంటుంది. ఏది నువ్వు చెయ్యాలో వేదం చెప్పింది, ఇతత్ శాస్త్రం ప్రమాణం.

ప్రమాణంతే వేదం ప్రమాణం. నీ చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు, నేనైనా వేదం చెప్పింది చెప్పకపోతే తప్పు. వేదం చెప్పింది నేను చెప్తే అది విని మనసు కష్టపెట్టుకుంటే నీ కర్మ.

0: विष्णु एफएम 90.4।
1: పశుదానా కోసం గింజలను మొలకెత్తించడం రైతుల ఆర్థిక విధానంలో పశువులు పాటు. పశువుల వల్ల రైతులకి ఆదాయం కూడా వస్తుంది. కానీ పశుదానా సరిగ్గా సమతులం కాకపోతే పశువుల ఉత్పాదకత తగ్గి వాటి ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడుతుంది.
2: వర్షాకాలంలో మా పశువులు పచ్చగడ్డిని మేస్తాయి. వాటికి మేం కొంత పొడిదానా కూడా వేస్తాం. కానీ ఎండాకాలంలో పచ్చగడ్డి దొరకడం కష్టం. మేం పొడిదానా మాత్రమే పెట్టగలం. దాంతో మా పశువులు బలహీనమై పాలు తక్కువ ఇస్తాయి. మా ఆదాయం తగ్గుతుంది.
1: పోషకాహారం దొరక్కపోతే పశువులు బరువు తగ్గి పాలు తక్కువ ఇస్తాయి. పైగా ఆ పాలల్లో కొవ్వు తగ్గుతుంది. 2 వారాలలోపే వాటి బొచ్చు రంగు తగ్గి చర్మ వ్యాధులు వస్తాయి. సరిగ్గా మేపని ఆవులకి దూడలు తక్కువ పుట్టి తేలికగా రోగాల బారిన పడతాయి. సమతులమైన దానాలు సరైన మొత్తాల్లో ప్రోటీన్లని, శక్తిని, ఖనిజాలని, పొడి దానా నుంచి విటమిన్లని సమకూర్చాలి. సమతులమైన దానాలో పచ్చిగడ్డి, కాన్సన్ట్రేట్లు, ఉప్పుతో సహా ఇతర ఖనిజాలు కూడా అందుతాయి. కనుక పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. కానీ సమతులమైన దానా ఖరీదైంది కావచ్చు. ఈ వీడియోలో పశువులకి మొలకలు తాజా పోషకాహారాన్ని ఎలా అందిస్తాయో, వాటి వల్ల దానా ఖర్చులు ఎలా తగ్గుతాయో చూద్దాం. గింజలని కొద్దిసేపు నీళ్లలో ముంచితే అంకురోత్పత్తి జరుగుతుంది. ఆ అంకురాలనే మొలకలు అంటారు.
3: నాకు పశుదానాకయ్యే ఖర్చు సగానికి తగ్గిపోయింది. మొలకెత్తిన గింజల బరువు రెట్టింపు కాబట్టి మాకు తక్కువ దానా సరిపోతుంది.
2: వారం రోజుల్లో ఒక పశువు రోజు ఇచ్చే పాలు 1/2 లీటర్ నుంచి లీటర్ వరకు పెరిగాయి. ఇంతకుముందు మా పశువులు రోజుకి 25 లీటర్ల పాలు ఇచ్చేవి. ఇప్పుడు అవి 26 లీటర్లు ఇస్తున్నాయి. పాలల్లో కొవ్వు కూడా పెరిగింది. పాల సేకరణ కేంద్రంలో కొవ్వును కొలిచినప్పుడు మా పాలల్లో కొవ్వు ఎక్కువ ఉంటే మాకు ఎక్కువ డబ్బులు వస్తుంది. వాటి రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు దానికి గిరాకీ పెరిగింది. పశువుల చర్మం కూడా మెరుగైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు వాటి బొచ్చు తాజాగా కనిపిస్తుంది.
1: ఇంతకీ గింజల కన్నా మొలకలు ఎలా శ్రేష్టం? మొలకెత్తడం వల్ల గింజల్లోని పిండిని పూర్తిగా చక్కెరగా మారుతుంది. కాబట్టి గింజల కన్నా మొలకలు తేలికగా జీర్ణమవుతాయి.
4: మొలకలు అద్భుతమైన ఆహారం. వాటిల్లో పశువులకి తేలిగ్గా జీర్ణమయ్యే ఎంజైమ్లు ఉంటాయి. మొలకలెత్తడం వల్ల గింజల్లో ఉండే ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు పూర్తిగా లభిస్తాయి.
1: మీ అవసరాన్ని బట్టి మొలకలని ఏడాది పొడవునా ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనికోసం భూమి గాని, అందులో ఏదైనా కట్టే అవసరం గాని లేకపోవడం ఒక పెద్ద లాభం. మీ దగ్గరున్న గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న వంటి ఏ గింజలనైనా వాడవచ్చు. మీ పశువులు బలహీనపడి పాలు తక్కువ ఇస్తుంటే మీరు వాటికి సోయాబీన్స్, పప్పులు, బఠానీలు, మటికల పప్పు, పెసల వంటి వాటి మొలకలని మేపవచ్చు.
4: ఎదకరాని ఆవుకి మేము మటికల పప్పుని పెడతాం. రోజుకి 1/2 కిలో మొలకలు చొప్పున 4 రోజులు మేపితే ఆవు ఎదకి వస్తుంది.
2: మామూలుగా గోధుమలు, మొక్కజొన్న గింజలను మొలకల కోసం వాడతాను. జబ్బు పడిన పశువులు కోలుకోవడానికి అప్పుడప్పుడు పప్పులు వాడతాను. ఇవేవి మా పొలాల్లో పండించను. డబ్బు ఆదా కావడానికి మార్కెట్లో కొన్ని పప్పుల ధరలు తగ్గిపోయినప్పుడు కొని పెట్టుకుంటాను. గింజలని, పప్పులని బజార్లో గాని ఇతర రైతుల దగ్గర గాని కొనేటప్పుడు అవి నూకగా, అనారోగ్యంగా ఉన్నాయా అని చూస్తాను. ఒకసారి అంకురోత్పత్తి పరీక్ష చేసి పనికొస్తాయని తేలితేనే కొంటాను.
1: ఇప్పుడు భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన కిషోర్ పన్సారే గింజల అంకురోత్పత్తిని పరిశీలించే పద్ధతిని చూద్దాం. ఒక పరీక్ష కన్నా 3 పరీక్షలు ఉత్తమం. 3 శుభ్రమైన గోనెగుడ్డ ముక్కలు గాని, 3 నూలుగుడ్డ ముక్కలు గాని తీసుకోవాలి. వాటిని నీళ్లలో తడిపి

0: పిండి నేల మీద పరవాలి.
1: మూడు గోనెగుడ్డ ముక్కల మీద గింజలు పరుస్తాను. మూడింటి మీద మొలకెత్తిన గింజలను లెక్క పెడతాను. నాణ్యమైనవని నిర్ధారణ అయిన తర్వాతే ఆ గింజలను కొనాలా వద్దా అనేది తేల్చుకుంటాను.
0: మీరు కొనదలుచుకున్న గింజల్లోంచి 50 గింజలని గోనెగుడ్డ లేక నూలుగుడ్డ మీద సగానికి పరవాలి. గింజల మధ్య వేలడు ఎడం ఉండాలి. మిగిలిన గుడ్డని గింజల మీదికి మడిచి కప్పాలి. స్ప్రే బాటిల్తో గాని మిస్టర్తో గాని అప్పుడప్పుడు గుడ్డని తడుపుతూ ఉంటే అవి వెచ్చగా తేమగా ఉంటాయి. 2-3 రోజుల తర్వాత గుడ్డని తెరవాలి. గింజలకి మొలకలు వచ్చి ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్న మొలకలని లెక్కపెట్టి ఆ సంఖ్యని రాసిపెట్టుకోవాలి. 50లో 45 గింజలు మొలకెత్తితే ఆ గింజలు మొలకలకి పనికొస్తాయి.
2: కొనే ముందు గింజలకి ఉన్న మొలకెత్తే సత్తా తెలుస్తుంది కాబట్టి ఈ పరీక్ష మాకు బాగా పనికొస్తుంది. పొలంలో పంటలని నాటేటప్పుడు కూడా మేం ఈ పద్ధతినే పాటిస్తాం. మంచి దిగుబడి నిర్ధారిస్తుంది.
0: ఇప్పుడు మొలకలని తయారు చేసుకోవడం ఎంత తేలికో చూద్దాం. నాణ్యమైన గింజలని వాడాలి. నూకలని ఆరోగ్యంగా లేని గింజలని వాడవద్దు. అవి సరిగ్గా ఎదగవు. చేత్తో నూరిన గింజలైతే ఎక్కువ మొలకలు వస్తాయి. గింజలని ఒక తొట్టెలో పోయాలి. అరగుప్పిడు ఉప్పు కలిపితే మొలకెత్తిన గింజల మీద బూజులు పెరగవు. శుభ్రమైన గోరువెచ్చని నీళ్లు పోయాలి. అది గింజలు మొలకెత్తడానికి దోహదపడుతుంది. పైకి తేలిన గింజలు మొలకెత్తవు కాబట్టి వాటిని తొలగించాలి. మిగిలిన వాటిని 12 గంటల పాటు నానబెట్టాలి. తొట్టెని నీడలో గాని ఇంట్లో గాని ఉంచాలి. 12 గంటల తర్వాత నీళ్ళని పారబోయాలి. గింజల్ని శుభ్రమైన గోనెగుడ్డలో గాని గుడ్డ సంచిలో గాని పోయాలి. వెచ్చగా ఉండడానికి సంచిని మూయాలి. దాన్ని షెడ్లో గాని ఇంట్లో గాని ఉంచాలి. వేడి రోజుల్లో 16 నుంచి 18 గంటల్లో గింజలు మొలకెత్తుతాయి. చల్లగా ఉంటే 24 గంటల కన్నా ఎక్కువ పట్టవచ్చు. సంచిని దుప్పటితో చుట్టవచ్చు. గింజల నుంచి 1 నుంచి 2 సెంటీమీటర్ల పొడవున మొలకలు వచ్చినప్పుడు వాటిని గోనె సంచిలో నుంచి బయటకు తీయవచ్చు. ఇప్పుడు అవి పశువులకు పెట్టడానికి సిద్ధమయ్యాయి.
2: మురిగ్గా ఉన్న గోన్సంచిలో గాని గుడ్డ సంచిలో గాని మొలకలని ఉత్పత్తి చేస్తే బూజులు పుడతాయి. అలా జరగకుండా ఉండడానికి గోన్సంచిని శుభ్రమైన నీళ్లలో ఉతికి ఎండలో ఆరేస్తాను.
0: రోజుకొకసారి ఒక్కొక్క ఆవుకి 1/4 లేక 4-5 గుప్పెల చొప్పున మొలకెత్తిన గింజలని ఇతర దానాతో కలిపి మేపాలి.
1: జైవిక పాలను ఉత్పత్తి చేసేందుకు మా ఆవులకి మొలకలను మేపుతాను. దానివల్ల ఆ జైవిక పాలు సేవించిన కస్టమర్లకి మేలు జరుగుతుంది. మొలకల్లోని పోషకాలు వాళ్ళకి పాల ద్వారా అందుతాయి. ఆవులు ఆరోగ్యంగా ఉంటాయి, జబ్బు పడవు. నేను వేరే మందులేవి వాడను. అది అటు ఆవులకి ఇటు కస్టమర్లకి లాభదాయకం.
0: మొలకలని ఇతర పశువులకి కూడా మేపవచ్చు. గొర్రెకి 1-2 గుప్పెల చొప్పున వారానికి 2 సార్లు మేపాలి. దాదాపు 10 కోళ్లకి రోజుకోసారి గుప్పెడు మొలకలని పెట్టవచ్చు. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. పశువులు సమతుల ఆహారాన్ని తింటే ఆరోగ్యంగా ఉంటాయి. మొలకలెత్తడం వలన గింజలు తేలికగా జీర్ణమవుతాయి. మొలకలెత్తిన ధాన్యాలు, ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు పశువులకి ఎక్కువగా అందుతాయి. మీకు అవసరమైనప్పుడల్లా ఏడాది పొడవునా మొలకలని తయారు చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్నల వంటి ఏ గింజలనైనా వాడవచ్చు. చేత్తో నూరిన గింజలను వాడాలి. బజార్లో కొనే ముందు కొందరు రైతులు గింజలని అంకురోత్పత్తి పరీక్షలు చేస్తారు. మొలకలు రావడానికి గింజలని ఒక తొట్టెలో పోసి అరగుప్పెడు ఉప్పు వేసి తొట్టెలో శుభ్రమైన గోరువెచ్చని నీళ్లు పోయాలి. దాదాపు 12 గంటల సేపు గింజలను నానబెట్టాలి. ఇప్పుడు నీళ్లు తీసేసి గింజలని శుభ్రమైన సంచిలో పోయాలి. 24 గంటల తర్వాత గింజలకి మొలకలు వస్తాయి. వాటిని పశువులకి మేపవచ్చు. మొలకెత్తిన గింజలను వాడి దానాకయ్యే ఖర్చులను తగ్గించుకోవచ్చు. మీ ఆవులు మంచి పాలని ఎక్కువగా ఇస్తాయి.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
5: డాక్టర్ మాచవరపు మహేష్, ఎంబీబీఎస్ డిఎన్బి, ఎంఎస్ న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్. డాక్టర్ ఎన్ మాధురి, ఎంబీబీఎస్ ఎంఎస్, ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
6: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
5: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్.

0: ఇంప్లాంట్ సెంటర్ భీమరామ్.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
0: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
0: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.
2: జీవితం యాంత్రికంగా వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు, మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆహా, ఇదే ఇదే అని అంటారు.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. బ్యాంక్ ఆఫ్ బరోడా, భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
4: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీస్ మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హలో లిసనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. లిసనర్స్, ఇవాటి ఆయుష్మాన్ భవ ప్రోగ్రామ్ లో ఒక మంచి హెల్త్ రిలేటెడ్ టాపిక్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. నేను మీ ఆచే వేద. మరి ఆ టాపిక్ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిసనర్స్, మరి నిన్నటి ప్రోగ్రామ్ లో అయితే మనం ఫుడ్ గురించి, ఫుడ్ యొక్క

ఇంపార్టెన్స్ గురించి, మారిన మన ఫుడ్ హ్యాబిట్స్ గురించి, అలా మారడం వల్ల మనకు కలిగే సమస్యల గురించి, అలాగే పౌష్టికాహార లోపాల గురించి అయితే తెలుసుకున్నాం కదండి. సో ఇప్పుడైతే నేను మీ అందరితో రక్తహీనతను, పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే మనం తీసుకోవాల్సిన విటమిన్స్, మినరల్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఇవాళ మన ప్రోగ్రామ్ లో అయితే ఫస్ట్ గా నేను విటమిన్ ఏ గురించి చెప్పబోతున్నాను. సాధారణంగా కంటి చూపు కోసమే విటమిన్ ఏ అనుకుంటారు, కానీ వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం ఈ విటమిన్ ఏ కి చాలా ఎక్కువగా ఉంటుంది. కణాలను వృద్ధి చేసే ఈ విటమిన్ ఏ గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు లాంటి కీలక అవయవాలు సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. ఎదుగుదలకి, గాయాలు మానడానికి తోడ్పడుతుంది. రోగ నిరోధక వ్యవస్థలో భాగమైన తెల్ల రక్త కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మ కణాలు దెబ్బతినకుండా చూస్తూ సూక్ష్మ క్రిములను శరీరంలో ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూ, జ్వరాలు లాంటివి రాకుండా కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ కూడా అయిన ఈ విటమిన్ ఏ బొప్పాయి, మామిడి, పాలకూర, క్యారెట్లు, చేపలు, గుడ్లు లాంటి వాటిల్లో దొరుకుతుంది. విటమిన్ ఏ లాంటిదే ప్రోవిటమిన్ గా పేర్కొంటున్న బీటా కెరటోన్, ఇది చిలకడ దుంప, క్యారెట్లు, పాలకూరల్లో పుష్కలంగా లభిస్తుంది. ఇక విటమిన్ బి గురించి చెప్పాలంటే 10-12 ఏళ్ల పిల్లలకు కూడా ఈ మధ్య విటమిన్ B12 లోపం ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతలో కనిపించే ప్రధాన లక్షణాలన్నీ ఈ విటమిన్ లోపం వల్ల వచ్చేవే. థయామిన్, రిబోఫ్లెవిన్, బయోటిన్, ఫోలిక్ యాసిడ్ లాంటి బి కాంప్లెక్స్ విటమిన్ లో ముఖ్యమైనది B12. ఇది లేకపోతే ఎర్ర రక్త కణాలు సరిగ్గా పనిచేయవు, దాంతో ఆక్సిజన్ ను తీసుకెళ్లే సామర్థ్యం తగ్గిపోతుంది. శరీరానికి శక్తినిచ్చే బి విటమిన్ ఆహారంలో మాంసకృతులు జీర్ణం అవ్వడానికి, తెల్ల రక్త కణాలు వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తిని ఎప్పటికప్పుడు ఉత్తేజితం చేస్తూ బ్యాక్టీరియా, వైరస్లను ఎదుర్కొనేలా చేస్తుంది. గుడ్లు, చేపలు, మాంసం లాంటి వాటిలో ఎక్కువగా ఉండే బి విటమిన్ అవి తినని వారిలో అధికంగా లోపిస్తుంది. విటమిన్ సి గురించి చెప్పాలంటే తెల్ల రక్త కణాల ఉత్పత్తిని, పనితీరుని ఎంతో మెరుగుపరిచే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పచ్చు. రోగ నిరోధక శక్తిని ఇది పెంచుతుంది, అలర్జీలను, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీన్ని శరీరం నిల్వ చేసుకోలేదు, కాబట్టి రోజు ఆహారంలో తగినంత తీసుకోక తప్పదు. నిమ్మ, బత్తాయి, నారింజ, ఉసిరి, స్ట్రాబెర్రీ, జామ, బొప్పాయి, క్యాబేజ్, పచ్చిమిర్చి, బంగాళదుంప, బ్రోక్లీ, కొత్తిమీర లాంటి వాటిల్లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. సి విటమిన్ నిమ్మజాతి పండ్లలోనే ఉంటుందని చాలా మందికి అపోహ. నిజానికి 100 గ్రాముల నిమ్మ పండు కన్నా జామ పండ్లలో 3 రెట్లు, కొత్తిమీరలో 2 రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఇక నిమ్మల్లో, బొప్పాయిలో దాదాపు సమంగానే విటమిన్ సి దొరుకుతుంది. లిజనర్స్, మరి మన టాపిక్ ని కంటిన్యూ చేసే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ నైతే ప్లే చేయబోతున్నాను. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD, DM, Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula, Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vadda Gala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Endoscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution కోసం Urea Breath Test, Glucose Breath Test, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ Gastroenterology and Liver Hospital, 2nd floor, Axis Bank.

0: Kana, JP Road, Bhimavaram 2. Cell 8865-58773.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. ఇప్పుడు మనం మన టాపిక్ ని అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు నేను మీకు అందరికి విటమిన్ డి గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే చిన్న పనికే అలసిపోవడం, మెట్లెక్కినా దిగినా కండరాల నొప్పి, తరచూ జ్వరం, జలుబు లాంటి అనారోగ్యాలు ఇబ్బంది పెడుతున్నట్లయితే చాలినంత డి విటమిన్ లభించడం లేదని అర్థం. సూర్యరశ్మి నుంచి సహజంగా లభించే డి విటమిన్ కూడా లోపించడానికి కారణం ఎండ పొడపడకుండా సాగిపోతున్న మన జీవన శైలి. ఆహారం నుంచి కాల్షియం, ఫాస్ఫరస్ లను శరీరం గ్రహించడానికి ఇది తోడ్పడుతుంది. ఈ రెండు ఎముకల తయారీకి, బలానికి అత్యంత అవసరమైన మూలకాలు. డి విటమిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. రోగకారక క్రిములతో పోరాడే టీ కణాలు, రోగనిరోధక కణాల పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది లోపిస్తే చిన్నారుల్లో రికెట్స్ తో పాటు శ్వాసకోశ సంబంధ సమస్యలు వస్తాయి. స్త్రీలలో అస్టియోఫోరోసిస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. గర్భిణీల్లో డి విటమిన్ లోపిస్తే పాపాయి తక్కువ బరువుతో పుట్టవచ్చు, ఎదుగుదల లోపాలు కూడా ఉండవచ్చు. సో డి విటమిన్ ని సహజంగా పొందాలంటే రోజు కాసేపు ఎండలో నిలబడాలి. ఆహార పదార్థాల విషయానికి వస్తే చేపలు, కాడ్ లివర్ ఆయిల్, గుడ్డ యొక్క పచ్చసోన, లివర్, చికెన్, పుట్టగొడుగులు, పాలు, పాల ఉత్పత్తులు, ఫోర్టిఫైడ్ నూనెలు, చిరుధాన్యాలు, పప్పులు, సోయా, నువ్వుల లాంటి వాటిల్లో ఈ డి విటమిన్ మనకు లభిస్తుంది. లిసనర్స్, ఇప్పుడైతే మనం విటమిన్ ఇ, విటమిన్ కే ల గురించి తెలుసుకుందాం. మిగిలిన విటమిన్లు అంత ఎక్కువగా వీటిని మనం మాట్లాడుకోము, కానీ నిజానికి విటమిన్ ఏ, విటమిన్ కే లు కూడా చాలా ముఖ్యమైనవే. ఆహార పదార్థాల ద్వారా లభించే విటమిన్ ఇ శరీరంలోని సహజ వ్యాధి నిరోధక శక్తికి అండగా నిలుస్తుంది. ఒకవైపు ప్రత్యక్షంగా టీ కణాల సామర్థ్యాన్ని, కణ విభజనను పెంచుతూనే మరొక వైపు పరోక్షంగా ఇన్ఫ్లమేషన్ కు సహకరించే కారకాలను అడ్డుకుంటుంది. విటమిన్ ఇ లోపిస్తే శ్వాసకోశ సంబంధిత సమస్యలు, అలర్జీలు పెరుగుతాయి. 14 ఏళ్లు పైబడ్డ వారందరికీ ఇది అవసరం. పొద్దుతిరుగుడు గింజల నూనె, గుమ్మడి గింజలు, సోయాబీన్ నూనె, బాదం, వేరుశెనగల లాంటి గింజ పప్పుల్లో, అంతేకాకుండా పాలకూరలో కూడా ఎక్కువగా విటమిన్ ఇ లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలో అనవసర కణాలను తొలగించి కొత్త కణాలను తయారు చేసే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది కే విటమిన్. ఈ పనులు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇక తాజా ఆకుకూరలు, గుడ్ల వంటి వాటిల్లో విటమిన్ కే ఎక్కువగా లభిస్తుంది. మరి లిసనర్స్, ఇప్పుడు మీకోసం అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ ని ప్లే చేయబోతున్నాను. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0881-6237-9623-7295.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. లిసనర్స్, ఇప్పుడైతే మనం మినరల్స్ గురించి మాట్లాడుకుందాం. విటమిన్లతో పాటు పట్టించుకోవాల్సిన మరో కీలకమైన పోషకమే ఐరన్, జింక్ లాంటి మినరల్స్. రక్తహీనత సమస్యకు ప్రధాన కారణం ఐరన్ డెఫిషియన్సీనే. ఇది రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి తోడ్పడుతుంది. శరీరంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ తలెత్తినప్పుడు లింఫ్ కణాలు అక్కడికి చేరుకొని రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. అవి అలా పనిచేసేందుకు ఐరన్ కావాలి. మాంసం, చికెన్, పప్పులతో పాటు పాలకూర, తోటకూర లాంటి ఆకుకూరల్లోనూ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇక కణాల్లో జరిగే చాలా పనులకు జింక్ అవసరమవుతుంది. దెబ్బతిన్న రోగ నిరోధక వ్యవస్థ కోలుకోవడానికి తోడ్పడుతుంది. గింజ ధాన్యాలు, మాంసం, పాలు, పెరుగు, మజ్జిగ, చీజ్ తదితర పదార్థాల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. కానీ చాలా మంది విటమిన్లతో పాటు మాంసకృతుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేశంలో దాదాపు 90% చాలినంత ప్రోటీన్లు తీసుకోవడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల మధుమేహం పెరుగుతోందని గుర్తించిన నిపుణులు ఆహారంలో పిండి పదార్థాలు 55%, కొవ్వు పదార్థాలు 25% కి పరిమితం చేసుకుని 20% దాకా ప్రోటీన్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ప్రోటీన్లు కణాలను మరమ్మత్తు చేస్తాయి. అప్పుడే రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. యాంటీబాడీలు, రోగ నిరోధక కణాలు చురుగ్గా ఉంటాయి. కందులు, పెసలు, శనగలు, రాజ్మా వంటి పప్పు దినుసుల్లో, పెరుగు, మజ్జిగ, లస్సీ వంటి పాల ఉత్పత్తుల్లో, చికెన్, మాంసం, గుడ్లలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మరి చూసారు కదండి లిసనర్స్, అన్ని మనకు తెలిసిన పప్పు ధాన్యాలు, కూరగాయలు

పనులే, అన్నీ అందుబాటులో ఉండేటివే. మరెందుకు నిర్లక్ష్యం? ఆయా రకాలన్నీ ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా వంటల్ని ప్లాన్ చేసుకోవడం మన చేతుల్లో పనే. రుచుల మీద ఇష్టాయిష్టాల్ని పక్కన పెట్టి ఆరోగ్యానికి అవసరమైన వాటినే రుచిగా వండుకోవాల్సి ఉంటుంది. లిసనర్స్, విన్నారు కదండి, ఇది వాటి ఆయుష్మాన్ భవ. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవా మరి. నేను మీ ఆచే వేద సైనింగ్ ఆఫ్. వినండి మరి.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థిక

జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
4: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్ కార్ లోన్స్ విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం
4: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం
5: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం
4: ఒక గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను
5: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ
4: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ
3: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్ సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి
4: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం
5: ఫోన్ 08816223454

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: పిల్లలు, మీరందరూ నీళ్లలో బాగా ఆడుతుంటారు కదా. అలాగే వర్షాకాలం అక్కడక్కడ గుంటల్లో చెరువుల్లో నీళ్లు కనబడితే వెంటనే ఏం చేస్తారు మీరు? కాగితం పడవలు వదులుతారు, లేదా రాళ్ళు విసురుతారు కదా. మరి ఇలా రాళ్ళు విసిరేటప్పుడు ఏమవుతుందో ఎప్పుడైనా గమనించారా? గమనించే ఉంటారు. సరే, మనం ఒకసారి అటువంటి దృశ్యాన్ని గుర్తుకు తెచ్చుకుందామా?
1: ప్రశాంతంగా ఉన్న చెరువులో రాయి వేస్తే ఏమవుతుంది? రాయి పడిన చోటు నుండి నీరు వలయాలుగా దూరంగా వెళ్తాయి కదా. ఎక్కడ రాయి పడిందో ఆ స్థానం కేంద్రముగా వృత్తాకార వలయాలు ఏర్పడతాయి. ఈ వలయాల వ్యాసార్థం క్రమంగా పెరుగుతూ పోతూ ఉంటుంది. క్రమంగా ఈ అలలు ఉపరితలమంతా వ్యాపిస్తాయి. వీటిని మనము తరంగాలు లేదా అలలు అంటాం. మామూలుగా చూస్తే నీటి అలజడి మొదలైన బిందువు నుండి అన్ని దిశలలో నీరు బయటవైపుకు పోతున్నట్లు కనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా చూస్తే నీరు కదలటం లేదని, కేవలం అలలు మాత్రమే నీటి ఉపరితలంపై ముందుకు పోతున్నట్లు అనిపిస్తుంది.
0: సరే, ఈరోజు మనం ఈ తరంగాలు ఏ విధంగా చెలిస్తాయో, అంటే తరంగాలను గురించి తెలుసుకుందాం. తరంగ చలనం ఎలా ఉంటుందో స్పష్టంగా అర్థం కావటానికి ఒక చిన్న ప్రయోగం ఎలా చేయాలో చెప్తాను. మీరందరూ చాలా సులభంగా చేయొచ్చు. నీటితో నిండిన వెడల్పాటి పాత్రను తీసుకోవాలి. ఈ నీటిలో తేలిగ్గా ఉండే చొప్ప బెండును వేయాలి. ఇప్పుడు నిశ్చలంగా ఉన్న ఈ నీటిలో చిన్న రాయిని వేయండి. రాయి పడిన కొన్ని క్షణాల్లో బెండుముక్క నీళ్లలో పైకి కిందికి కదలటం మొదలవుతుంది. ఇలా బెండు పైకి కిందికి కదలటానికి కారణమేంటో చెప్పగలరా? అలలు కదా.
1: రాయిని విసరటం వల్ల నిశ్చలంగా ఉన్న నీటిలో అలజడి ఏర్పడుతుంది. ఇక్కడ రాయిని విసరటానికి ఉపయోగించిన శక్తి రాయి ద్వారా నీటి తరంగాలకు, నీటి తరంగాల ద్వారా బెండుకు అందించబడుతుంది. అందువల్లే బెండు పైకి క్రిందికి ఊగుతుంది. మరొక విషయం, నీటి అలలు ముందుకెళ్తూ ఉంటే బెండు మాత్రం పైకి క్రిందికి ఊగుతుంది. కానీ జాగ్రత్తగా గమనిస్తే బెండు ఉన్న స్థలంలోనే పైకి క్రిందికి ఊగుతూ ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ తరంగాలతో కలిసి ప్రయాణం చేయదు, ఎందుకంటే తరంగాలు శక్తిని మాత్రమే ప్రసారం చేస్తాయి, కానీ యానకం ప్రసారం కాదు. అంటే యానకం ముందుకు వెళ్ళదు.
0: దీన్ని బట్టి తరంగ చలనం జరిగేటప్పుడు యానకంలోని పదార్థం ఉన్న చోటు నుండి వేరొక చోటుకు ప్రయాణం చేయదు. కానీ యానకంలోని కణాలు ఒక స్థానం నుంచి మరొక స్థానానికి కదలకుండా అవి వాటి సగటు స్థానం నుంచి కంపిస్తాయని తెలుస్తుంది. మరొక ముఖ్య విషయం, తరంగ చలనం అన్ని దిశలలో ఒకే విధంగా ఉంటుంది. ఒక యానకంలో తరంగ చలన వేగం అన్ని దిశలలో సమానంగా ఉంటుంది. కానీ తరంగ చలన వేగం మనం తీసుకునే యానకం మీద ఆధారపడుతుంది.
1: సరే, మనం ఇంతవరకు తరంగ చలనం గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వాటిలోని రకాలను గురించి తెలుసుకుందాం. ఈ తరంగాలను అవి ప్రసరించే యానకాన్ని బట్టి రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి యాంత్రిక తరంగాలు, దీనిని ఇంగ్లీష్లో మెకానికల్ వేవ్స్ అంటారు. రెండు విద్యుదయస్కాంత తరంగాలు, దీనిని

0: ఇంగ్లీష్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు.
1: మొదట యాంత్రిక తరంగాల గురించి తెలుసుకుందాం. ఇంతవరకు మనం చెప్పుకున్న ప్రయోగం యాంత్రిక చలనానికి సంబంధించినదే. నీటిలో అలజడి ఏర్పడినప్పుడు యానక స్థితిస్థాపక ధర్మాల వల్ల తరంగ యానకములు ఒకచోటి నుండి మరొక చోటుకు ముందుకు వెళుతుంది. అంటే యానకం మొత్తం కాక అందులో వివిధ భాగాలు తమ నిశ్చల స్థానం నుండి కంపించటం వలన యాంత్రిక అలజడి ఏర్పడుతుంది. అందుకే ఈ తరంగాలను యాంత్రిక తరంగాలు అంటారు. తరంగాలలోని శక్తి పదార్థం యొక్క గతి మరియు స్థితి శక్తుల రూపంలో ఉంటుంది. క్రమమైన అలజడి వలన పదార్థం ద్వారా శక్తి యాంత్రిక తరంగ రూపంలో ప్రసారమవుతుంది. అంటే యాంత్రిక తరంగాల ప్రసరణకు యానకం అవసరమవుతుంది. కాబట్టి శూన్యంలో ఈ తరంగాలు ప్రయాణించలేవు అని చెప్పొచ్చు. అలాగే యాంత్రిక తరంగాలను ప్రసరింపజేసే యానకాలు స్థితిస్థాపకత జడత్వం కలిగి ఉంటాయి. మనం ఇదివరకు చెప్పుకున్న నీటి తరంగాలు కూడా యాంత్రిక తరంగాలే. అంతేకాదు ధ్వని తరంగాలు, స్ప్రింగ్ లేదా తాడులోని తరంగాలు వీటికి ఉదాహరణలుగా చెప్పొచ్చు.
0: ఇప్పుడు మరొక ఉదాహరణని తీసుకుందాం. మీకు ఎదురుగా ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకుందాం. మొదట అతని నోటి దగ్గరగా ఉన్న గాలిలోని అణువులు కంపించటం మొదలవుతుంది. కంపించే ఈ అణువులు వాటి చుట్టూ ఉండే అణువులను కంపింపజేస్తాయి. ఈ విధంగా కంపనాలు లేదా అలజడి ఒకచోటు నుండి మరొక చోటుకు చివరకు మన చెవి వరకు ప్రసారం చేస్తాయి. ఇలా మన చెవిని చేరిన ధ్వని తరంగాలు చెవి గూబ లేదా టిమ్పనమును కంపింపచేస్తుంది. ఈ కంపనాలను నాడుల ద్వారా మెదడు గ్రహిస్తుంది. అప్పుడు ధ్వని వింటున్న అనుభవం కలుగుతుంది.
1: సరే, గాలిలోని అణువులు కంపిస్తాయి అని చెప్పాం కదా, అది ఎలాగో తెలుసుకుందాం. ఇక్కడ గాలిలో అణువులు సమతాస్థితి నుండి అటూ ఇటూ కంపిస్తాయి. అంటే కణాలు కంపిస్తాయి కానీ అవి ప్రయాణం చేయవు. ఈ విధంగా అవి కంపిస్తూ తమ శక్తిని ప్రక్క కణాలకు అందిస్తాయి. ఆ ప్రక్క కణాలు వాటి ప్రక్కనున్న కణాలకు శక్తిని అందిస్తాయి. కణాలు ప్రయాణం చేయకుండా శక్తి మాత్రమే అందించబడుతుంది. చివరికి చేరాల్సిన చోటుకు శక్తి చేరుతుంది, ధ్వని వినబడుతుంది. మనకిక్కడ ధ్వని వినబడటానికి సహకరించేవి గాలిలోని అణువులు కదా. అంటే మనకిక్కడ ఉపయోగపడే యానకం చెప్పగలరా? అదే గాలి. మరి ధ్వని గాలిలో మాత్రమే ప్రయాణిస్తుందా? ధ్వని ఘన, ద్రవ, వాయు పదార్థాల ద్వారా ప్రయాణిస్తుంది. కాని ధ్వని వేగం యానకాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
0: పిల్లలు, యాంత్రిక తరంగాల గురించి తెలుసుకున్నాం కదా. మరి కాంతి ప్రసరించటానికి ఎలాంటి యానకం కావాలి? కాంతి భూమిని చేరకముందు శూన్యము నుండే ప్రయాణిస్తుంది కదా. అంటే కాంతికి యానకం అవసరం లేదు అని తెలుస్తుంది. ఈ విధంగా ఎలాంటి యానకం అవసరం లేకుండా శూన్యము గుండా ప్రసరించే తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలు అంటారు. అంటే కాంతి వంటి తరంగాలకు ఏ విధమైన యానకం అవసరం లేదు. వీటినే మనం విద్యుదయస్కాంత తరంగాలు అంటారు. ఈ తరంగాలు శూన్యములో విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల మార్పుల ప్రభావ ఫలితముగా ఏర్పడతాయి.
1: ఈ విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు కాంతి ప్రసరించే దిశకి లంబకోణంలో కంపిస్తూ ఉంటాయి. తరంగాలు అవి ప్రయాణించే యానకాన్ని బట్టి యాంత్రిక తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాలని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా తరంగాలు అవి ప్రసరించే పద్ధతిని బట్టి రెండు రకాలు. ఒకటి పురోగామి తరంగాలు, దీన్ని ఇంగ్లీష్లో ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటారు. రెండు స్థిర తరంగాలు, దీన్ని ఇంగ్లీష్లో స్టేషనరీ వేవ్స్ అంటారు.
0: మొదట పురోగామి తరంగాల గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు మనం ధ్వని తరంగాలు ఎలా ప్రసరిస్తాయో తెలుసుకున్నాం కదా. మొదట ధ్వని జనకం కంపించినప్పుడు ధ్వని తరంగాలు ఉద్భవిస్తాయి. ఈ శబ్ద తరంగాలు శబ్ద జనకము నుండి అన్ని దిశలలో గాలిలో ఎటువంటి అవరోధం రానంత వరకు ప్రయాణిస్తాయి. యానకంలో ఒక బిందువు నుండి అనంత దూరం వరకు ప్రయాణిస్తూ వెనక్కు మరలి యథాస్థానానికి రానటువంటి తరంగాలను పురోగామి తరంగాలు అంటారు.
1: ఒకవేళ ధ్వని జనకం నుండి, అంటే ఉదాహరణకు గంట నుండి బయలుదేరిన శబ్ద తరంగాలు, వీటిని పతన తరంగాలుగా కూడా చెప్పొచ్చు. ఈ తరంగాలు ఏదైనా ఒక గోడ వంటి అవరోధాన్ని తాకినప్పుడు అవరోధం శబ్ద తరంగంలోని శక్తిని పూర్తిగా గ్రహించకపోతే ఆ తరంగం మళ్లీ వెనక్కు మరలుతుంది. ఇలాంటి తరంగాన్ని పరావర్తన తరంగం అంటారు. ఇది పతన తరంగానికి వ్యతిరేక దిశలో ఉంటుంది. ఈ పతన పరావర్తన తరంగాల అధ్వారోహణ వల్ల స్థిర తరంగాలు లేదా స్థావర తరంగాలు ఏర్పడతాయని, లేదా రెండు పురోగామి తరంగాలు యానకంలో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ అధ్యారోహణ చెందినప్పుడు స్థిర తరంగాలు

0: ఏర్పడతాయని చెప్పొచ్చు. ఈ తరంగాలలో యానకంలోని శక్తి రెండు స్థిర బిందువుల మధ్య నిశ్చలంగా ఉంచడం చేతనే వీటిని స్థిర తరంగాలు అంటారు.
1: సరే, తరంగ చలనం అంటే తెలుసుకున్నాం కదా. ఈ తరంగ చలనం మరింత అర్థం కావాలంటే మనం కంపన పరిమితి, తరంగ దైర్ఘ్యం, ఆవర్తన కాలం, పౌనఃపున్యం మొదలగు పదాల గురించి తెలుసుకోవాలి.
0: మొదట కంపన పరిమితి అంటే ఏమిటో చూద్దాం. యానకంలోని తరంగ చలనంలో కంపనంలో ఉన్న ఒక కణం తన నిశ్చల స్థానం నుండి పొందిన గరిష్ట స్థానభ్రంశాన్ని కంపన పరిమితి అంటారు. అలాగే యానకంలో తరంగం ప్రయాణిస్తున్నప్పుడు తరంగంలోని ఏదైనా ఒక కణం ఒక పూర్తి కంపనం చేయటానికి పట్టే కాలంలో ఆ తరంగం ప్రయాణించే దూరాన్ని తరంగ దైర్ఘ్యం అని చెప్పొచ్చు. ఈ తరంగ దైర్ఘ్యం యొక్క గుణకార విలోమాన్ని తరంగ సంఖ్య అంటారు. అలాగే తరంగం ప్రసరించినప్పుడు యానకంలోని కణం ఒక కంపనం చేయటానికి పట్టే కాలాన్ని ఆవర్తన కాలం అంటారు. ఒక సెకనులో చేసే కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు.
1: విన్నారు కదా పిల్లలు, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలని మరొకసారి చెప్పుకుందాం. తరంగాలు శక్తిని మాత్రమే ప్రసారం చేస్తాయి, కానీ యానకం ప్రసారం కాదు. తరంగ చలనం జరిగేటప్పుడు యానకంలోని కణాలు ఒక స్థానం నుండి మరొక స్థానానికి కదలకుండా అవి వాటి సగటు స్థానం నుంచి కంపిస్తాయి. తరంగ చలన వేగం అన్ని దిశలలో సమానంగా ఉంటుంది.
0: తరంగాలు అవి ప్రసరించే యానకాన్ని బట్టి రెండు రకాలు. ఒకటి యాంత్రిక తరంగాలు, రెండవది విద్యుదయస్కాంత తరంగాలు. యాంత్రిక తరంగాల ప్రసారంకు యానకం అవసరం. శూన్యంలో ఈ తరంగాలు ప్రయాణించలేవు. యాంత్రిక తరంగాలను ప్రసరింపచేసే యానకాలు స్థితిస్థాపకత, జడత్వం కలిగి ఉంటాయి.
1: ఎటువంటి యానకం అవసరం లేకుండా శూన్యములో ప్రసరించే తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలు అంటారు. తరంగాలు అవి ప్రసరించే పద్ధతిని బట్టి రెండు రకాలుగా చెప్పవచ్చు. మొదటిది పురోగామి తరంగాలు, రెండవది స్థిర తరంగాలు. యానకంలో ఒక బిందువు నుండి అనంత దూరానికి ప్రయాణిస్తూ వెనక్కి మరలి యథాస్థానానికి రానటువంటి తరంగాలను పురోగామి తరంగాలు అంటారు.
0: రెండు పురోగామి తరంగాలు యానకంలో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ అధ్యారోహణ చెందినప్పుడు స్థిర తరంగాలు ఏర్పడతాయి. ఈ స్థిర తరంగాలు రెండు స్థిర బిందువుల మధ్య శక్తిని నిర్బంధిస్తాయి.
2: యానకంలో తరంగం ఎలా ప్రసరిస్తుందో తెలుసుకున్నాం కదా. యానకంలో తరంగాలు శక్తిని మాత్రమే ప్రసారం చేస్తాయి, కానీ యానకం ప్రసారం కాదు. యానకంలోని కణాలు ఒక స్థానం నుంచి మరొక స్థానానికి కదలకుండా అవి వాటి సగటు స్థానం నుంచి కంపిస్తాయి. అంతేకాక ఈ తరంగ చలన వేగం అన్ని దిశల్లో సమానంగా ఉంటుంది. తరంగ చలన వేగం యానకం మీద ఆధారపడుతుంది. తరంగాలు అవి ప్రసరించే యానకాన్ని బట్టి రెండు రకాలు, యాంత్రిక తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాలు. యాంత్రిక తరంగాల ప్రసరణకు యానకం అవసరం అవుతుంది. అంటే ఈ తరంగాలు శూన్యంలో ప్రసరించవు అని చెప్పవచ్చు. అలాగే యాంత్రిక తరంగాలను ప్రసరింపజేసే యానకాలు జడత్వ స్థితిస్థాపకతను కలిగి ఉంటాయి. ఎలాంటి యానకం అవసరం లేకుండా శూన్యం గుండా ప్రసరించే తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలు అంటారు. ఉదాహరణకి కాంతి తరంగాలు. ఈ తరంగాలు శూన్యంలో విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల మార్పుల ప్రభావ ఫలితంగా ఏర్పడతాయి. తరంగాలు అవి ప్రసరించే పద్ధతిని బట్టి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు, పురోగామి తరంగాలు, స్థిర తరంగాలు. యానకంలో ఒక బిందువు నుండి అనంత దూరం వరకు ప్రయాణిస్తూ వెనక్కు మరలి యథాస్థానానికి రానటువంటి తరంగాలను పురోగామి తరంగాలు అంటారు. ఈ తరంగాలలో శక్తి ముందుకు ప్రసారం అవుతుంది. పతన, పరావర్తన తరంగాల అవరోహణం వల్ల స్థిర తరంగాలు ఏర్పడతాయి. ఈ తరంగాలలో శక్తి రెండు బిందువుల మధ్య బంధించబడుతుంది. అలాగే తరంగంలోని ఒక కణం ఒక పూర్తి కంపనం చేయడానికి పట్టే కాలంలో ఆ తరంగం ప్రయాణించే దూరాన్ని తరంగ దైర్ఘ్యం అని, తరంగ దైర్ఘ్యం యొక్క గుణకార విలోమాన్ని తరంగ సంఖ్య అని అంటారు. అదేవిధంగా తరంగం ప్రసరించేటప్పుడు యానకంలోని కణం ఒక కంపనం చేయడానికి పట్టే కాలాన్ని ఆవర్తన కాలం అంటారు. ఒక సెకనులో చేసే కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు.
3: పిల్లలు, నీటిలో ఉప్పును కలిపితే ఏమవుతుంది? అలాగే నీటిలో పంచదార కలిపితేనో? కరిగిపోతుంది. అవునా కాదా? అదే నీటిలో కలరా ఉండల పొడి,

0: అదేనర్రా, నాఫ్తలిన్ బాల్స్ పొడిని కానీ ఇసుకను గాని కలిపామనుకోండి ఏమవుతుంది? అవి నీటిలో కరుగుతాయా?
1: కరగవు.
0: ఇంకో విషయం, ఈ నాలుగు రకాల నీళ్లని వడపోసినప్పుడు ఉప్పు నీళ్ల నుండి ఉప్పు, పంచదార నీళ్ల నుండి పంచదార వేరు చేయగలమా?
1: చేయలేము.
0: మరి కలరా ఉండల పొడి, ఇసుక వేరు చేయగలం. అంటే కొన్ని పదార్థాలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు సజాతీయ మిశ్రమాలను ఏర్పరుస్తాయి. ఇందుకు ఉదాహరణ నీరు, ఉప్పు, నీరు, పంచదార. కాని కొన్ని పదార్థాలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు విజాతీయ మిశ్రమాలను ఏర్పరుస్తాయి. ఇందుకు ఉదాహరణ నీరు, నాఫ్తలిన్, నీరు, ఇసుక. ఇంకో విచిత్రం ఏమిటంటే నాఫ్తలిన్ నీటిలో కరగదు, కాని కిరోసిన్లో కరుగుతుంది. ఇంకా మైలుతుత్తం, అదేనర్రా, కాపర్ సల్ఫేట్ కిరోసిన్లో కరగదు, కాని నీటిలో కరుగుతుంది. ఇలా కొన్ని పదార్థాలు నీటిలో కరిగితే కొన్ని కిరోసిన్లో కరుగుతాయి, మరికొన్ని ఆల్కహాల్ వంటి ఇతర పదార్థాల్లో కరుగుతాయి. అంటే కొన్ని పదార్థాలు కొన్ని పదార్థాలతోనే కలవగలవన్నమాట. ఇలా కలవగా ఏర్పడేవే ద్రావణాలు. మనం ఇప్పుడు ద్రావణాలను గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం.
2: అమ్మా అమ్మా, ఏంటి రాజు, బాగా దాహంగా ఉంది, నిమ్మకాయ రసం ఇయ్యవా?
3: అమ్మా, వీడికి నిమ్మకాయ రసం కావాలట, రెండు నిమ్మకాయలు కోసి వీడి నోట్లో పిండు.
2: చూడమ్మా ఎలా అంటోందో.
4: ఊరికే సరదాగా అంటోందిరా. లత, నువ్వు కూడా తాగుతావమ్మా?
3: వద్దమ్మా, నాకు కొద్దిగా ఉప్పు కలిపిన మజ్జిగ కావాలి.
4: సరే, హాల్లో కూర్చోండి, నేను పట్టుకొస్తాను.
3: అమ్మా అమ్మా, నువ్వు హాల్లో కూర్చో, నే పట్టుకొస్తా. ఇదిగో రాజు, నీకు నిమ్మకాయ రసం. అమ్మా, నీకు నాకు మజ్జిగ.
2: నిమ్మకాయ రసంలో తీపి ఎక్కువైంది, గ్లాసులో అడుగున పంచదార ఇంకా ఉండిపోయింది.
3: ఎంత కలిపినా పూర్తిగా కరగలేదురా, ఎందుకో ఏమో.
4: అంటే అది అతి సంతృప్తమైందన్నమాట.
2: అంటే
4: నిమ్మకాయ రసం కూడా ఒక ద్రావణం. ఈ ద్రావణంలో ద్రావితం పరిమాణం ఉండాల్సిన దానికన్నా ఎక్కువైతే అది అతి సంతృప్తమవుతుంది. అంటే పంచదార ఎక్కువైందన్నమాట.
3: అమ్మా, అసలు ద్రావణం అంటే ఏంటి?
2: ఇది అతి సంతృప్త ద్రావణం అన్నావు. అంటే ద్రావణాల్లో ఇంకా రకాలున్నట్లేగా, మరి వాటి గురించి చెప్పవా ప్లీజ్.
4: సరేనర్రా, కొంచెం పనుంది, అదైపోయాక చెప్తాను, సరేనా?
3: అలాగే అమ్మా.
2: మరి తొందరగా వచ్చేయ్.
4: అలాగే నాన్నా.
3: అమ్మా, ద్రావణాల గురించి చెప్తాను, చెప్పవా ప్లీజ్.
4: అలాగే తల్లి, మీరంత ఆసక్తిగా ఉంటే నేను చెప్పకుండా ఉంటానా?
2: అసలు ద్రావణం అంటే ఏమిటి?
4: రెండు కాని అంతకన్నా ఎక్కువ కాని పదార్థాలు అణు లేక అయానిక స్థాయిలో ఏర్పరిచే సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటాం.
2: సజాతీయ మిశ్రమం అంటే?
4: ఒక మిశ్రమంలో ఏ భాగానికైనా ఒకే భౌతిక రసాయనిక ధర్మాలుంటే దాన్ని సజాతీయ మిశ్రమం అంటాం. ద్రావణం ఒక సజాతీయ మిశ్రమం. అయితే దీని సంఘటన మాత్రం కొన్ని పరిమితులకు లోబడి మారవచ్చు. ఉదాహరణకి, ఇందాక పంచదార కరగక కొంత గ్లాసులో అడుగు భాగాన ఉందన్నావు కదా, ఆ ద్రావణాన్ని కనుక వేడి చేస్తే అది కరుగుతుంది. అయితే దాన్ని వేడి చేసినప్పుడు సంఘటనలో కూడా మార్పు వస్తుంది. సంఘటనలో మార్పు అన్నది పదార్థాల స్వభావాల్ని, అంటే ధర్మాల్ని బట్టి ఉంటుంది. ఇంకా ద్రావణాల రంగు, సాంద్రత, వక్రీభావన గుణకం, ఇవన్నీ వాటిని తయారు చేసిన సజాతీయ మిశ్రమాల్లోని ఘటకాల ధర్మాలపైన ఆధారపడి ఉంటాయి.
3: ద్రావణంలో ఉండే ఘటకాలకు ప్రత్యేకమైన పేర్లు ఏవైనా ఉన్నాయా అమ్మా?
4: ఉన్నాయి లత. ద్రావణంలో ఎక్కువ పరిమాణంలో ఉండే ఘటకాన్ని ద్రావణి అంటాం, తక్కువ పరిమాణంలో ఉండే ఘటకాన్ని ద్రావితం అంటాం. అంటే ద్రావితాన్ని ద్రావణికి కలిపినప్పుడు ఏర్పడే సజాతీయ మిశ్రమమే ద్రావణమన్నమాట.
2: అమ్మా, మరి ద్రావణి, ద్రావితం, ఈ పదార్థాల స్థితి ఎలా ఉంటుంది?
4: ఇలా ఉండాలి అని నియమం ఏం లేదు. ఘనస్థితిలో ఉండొచ్చు, ద్రవస్థితిలో ఉండొచ్చు, లేదా వాయుస్థితిలో అయినా ఉండొచ్చు. కాని సాధారణంగా ద్రావణి ద్రవస్థితిలోనూ, ద్రావితం ఘన ద్రవ వాయుస్థితుల్లోనూ ఉండే ద్రావణాలే ఎక్కువ. ఏది ఏమైనా ఘటకాలు మాత్రం సజాతీయ మిశ్రమాలను ఏర్పరచగలగాలి.
2: ఒకవేళ ద్రావణంలో రెండు ఘటకాల పరిమాణం సమానంగా ఉందనుకో, మరి వాటిలో ద్రావణి, ద్రావితం ఎలా?

0: గుర్తిస్తాం.
1: అలాంటప్పుడు ఇది ద్రావణి, ఇది ద్రావితం అని ఖచ్చితంగా చెప్పలేము. కనుక దేన్ని ఎలా పిలిచినా తప్పులేదు. దీనికి ఉదాహరణ ఆల్కహాల్ ప్లస్ నీరు. 50 గ్రాముల ఆల్కహాల్ ను 50 గ్రాముల నీటికి కలిపినప్పుడు ద్రావణం ఏర్పడిందనుకో, అప్పుడు ఆల్కహాల్ ను ద్రావితం అనుకుంటే నీరు ద్రావణం అవుతుంది, ఆల్కహాల్ ద్రావణి అనుకుంటే నీరు ద్రావితం.
2: అమ్మా, ద్రావణంలో

0: ద్రావణంలో ఘటకాలు రెండు, అవే మజ్జిగ ఉప్పు. ఇంకా నిమ్మకాయ రసం విషయానికి వస్తే నీటిలో నిమ్మరసం కలిపాం, అంటే ఏర్పడే ద్రావణంలో ఘటకాలు నీరు నిమ్మరసం. వీటిలో నీరు ద్రావణి, నిమ్మరసం ద్రావితం. ఈ ద్రావణంలో పంచదార కలిపాం, అంటే నిమ్మరసం కలిపిన నీరు ద్రావణి, పంచదార ద్రావితం. దీనిలో ఘటకాలు మూడు, అవే నీరు నిమ్మరసం పంచదార. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు కలిపాం. అప్పుడు పూర్తిగా తయారైన ద్రావణంలో నిమ్మరసం నీరు పంచదారతో ఏర్పడిన ద్రావణమే ద్రావణి అవుతుంది. దీనిలో కలిపిన ఉప్పు ద్రావితం అవుతుంది. అంటే చివరికి నేను తాగిన నిమ్మకాయ రసంలో నాలుగు ఘటకాలున్నాయన్నమాట, అవే నీరు నిమ్మరసం పంచదార ఉప్పు.
1: వెరీ గుడ్, చాలా బాగా చెప్పావరా.
2: మరి అన్ని ఒకేసారి వేసి కలిపేశామనుకో, అప్పుడు
0: ద్రావణిలో వేసేటప్పుడు వెంట వెంటనే వేసినా ఒకదాని తర్వాత ఒకటి వేస్తాంగా, ఆ క్రమం తీసుకుంటాం. ఏది ఏమైనా ఎక్కువ పరిమాణంలో ఉండేది ద్రావణి, తక్కువ పరిమాణంలో ఉండేది ద్రావితం. ద్రావణంలో ఎన్ని పదార్థాలుంటే అన్ని ఘటకాలు, అంతే కదమ్మా.
1: మంచి ప్రశ్న, మంచి జవాబు, వెరీ గుడ్. ఇంకో ముఖ్య విషయం, ఒక ద్రావణిలో ద్రావితాన్ని కలిపినప్పుడు అది కొంత నిర్దిష్ట పరిమాణం వరకు కరుగుతుంది, ఆ తర్వాత కరగకుండా ఉండిపోతుంది.
2: నిమ్మకాయ రసంలో పంచదార అడుగును ఉండిపోయినట్లు, అంతే కదా అమ్మా.
1: కరెక్ట్. ఇలా ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల ద్రావణిలో కరిగే ద్రావితం యొక్క గరిష్ట పరిమాణాన్ని ద్రావణీయత అంటాం.
2: ఈ ద్రావణీయత అన్ని ద్రావణాలకు ఒకలాగే ఉంటుందా?
1: ఉండదు లత. ద్రావణంలో ఉండే ఘటకాల స్వభావం ఉష్ణోగ్రతల పైన ఆధారపడుంటుంది.
0: అమ్మా అమ్మా, నా దగ్గర హైపో పొడి ఉంది, హైపో ద్రావణం తయారు చేద్దామా?
2: హైపో అంటే సోడియం థయోసల్ఫేట్ కదా.
1: అవును లత. రాజు, హైపో చూర్ణం అదే పొడి ఉందన్నావు కదా, సరే మరి త్రాసు కావాలిగా.
0: పక్కింట్లో బంగారం షాపు ఉంది కదా, అక్కడ వారిని అడిగి తూచుకు వస్తాను.
2: మరి నీరు?
1: నీటిని కూడా తూచుకునరా. ఇదిగో ఈ గాజు గ్లాస్ పట్టుకెళ్ళు. ముందు గ్లాసు తూచి ఆ తర్వాత నీరు పోసి దాన్ని తూచు. నీటితో ఉన్న గ్లాసు బరువులోంచి గ్లాసు బరువు తీసేస్తే 100 గ్రాములు రావాలి, అప్పుడే నీరు 100 గ్రాములున్నట్లన్నమాట.
2: సరే అమ్మా.
0: అమ్మా ఇదిగో, ఇది 50 గ్రాముల పొట్లం, ఇది 20 గ్రాముల పొట్లం, ఇది 10 గ్రాముల పొట్లం. ఇవి వరుసగా 5 గ్రాముల పొట్లాలు, ఇవి 2 గ్రాములవి, ఇది 1 గ్రామువి.
2: అమ్మా నేను కూడా ఈ సీసాలో ఉన్న నీరు తూచుకుని వచ్చాను. 100 గ్రాముల నీళ్లు ఇవి.
1: సరేనమ్మా, ఈ నీళ్లు గ్లాసులో పోస్తున్నాను. లత, టెంపరేచర్ ఎంతుందో ఆ గోడకున్న థర్మామీటర్ చూసి చెప్పు. నీరు కూడా 100 గ్రాములు తూచి తెచ్చావు కనుక రిజల్ట్ కూడా బానే వస్తుందిలే.
2: 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉందమ్మా.
1: సరే కాగితం పైన నోట్ చెయ్యి. రాజు, ద్రావణాన్ని నువ్వు తయారు చేద్దువు గాని రా, ముందు ఈ 50 గ్రాముల పొడి కలుపు.
0: అమ్మా కరిగిపోయింది.
1: ఇప్పుడు ఆ 20 గ్రాములు కలుపు.
0: అమ్మా ఇది కూడా కరిగిపోయింది.
1: సరే తర్వాత 10 గ్రాములు, ఆ తర్వాత 5 గ్రాములు, అలా కరుగుతూ ఉన్నంత వరకు కలుపుతూ ఉండు.
0: అలాగే అమ్మా. 10 గ్రాములు కరిగిపోయింది, 5 గ్రాములు కూడా కరిగిపోయింది. అయ్యో పూర్తిగా కరగలేదే, కొంచెం ఉండిపోయింది.
1: అంటే ఇంతవరకు నువ్వెన్ని గ్రాములు ద్రావితాన్ని 8 గ్రాముల ద్రావణిలో కలిపావు?
0: 50 + 20 + 10 + 5 అంటే 85 గ్రాములు కలిపితే ఈ కొంచెం ఉండిపోయింది.
1: అంటే దాదాపుగా 84 గ్రాములకు పైగా, అంటే 85కు కొంచెం తక్కువగా కరిగిందన్నమాట. లత, ఆ అల్మరాలో 2 అరలో రసాయన శాస్త్ర పుస్తకం ఉంది చూడు, దానిలో ద్రావణాలు పాఠం తీసి ద్రావణీయత హైపోకు ఎంతో చూడమ్మా.
2: అమ్మా 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 84.7 అని ఉందమ్మా.
1: అంటే మనకి ప్రయోగ ఫలితం కూడా దాదాపుగా కరెక్ట్గానే వచ్చింది. ప్రయోగశాలలో కంట్రోల్డ్ పరిస్థితుల్లో అయితే ఇంకా ఖచ్చితంగా అంటే 84.7 వస్తుంది. ఇప్పుడు ఇంట్లో చేసిన దాదాపుగా అలానే వచ్చింది. రాజు ఇంకా ద్రావితాన్ని కలుపు.
0: అలాగే అమ్మా.

0: అమ్మా, కరగడం లేదు. ఇప్పుడు కొద్దిగా వేడి చేయమ్మా. వేడి చేస్తూ కలుపు.
1: అమ్మా, ఇప్పుడు కరిగింది. గుడ్. ఇప్పుడు దాన్ని కదపకుండా అలాగే ఉంచి చల్లార్చు.
2: సరే అమ్మా.
1: రాజు, ఇప్పుడు ఆ ద్రావణం ఎలా ఉందో చెప్పమ్మా.
0: అమ్మా, కొద్దిగా చిక్కగా అనిపిస్తోంది అంతే.
3: లత, రాజు ఇద్దరు శ్రద్ధగా వినండి. మొదట ద్రావణాన్ని తయారు చేస్తున్నప్పుడు ద్రావణిలో ద్రావితం పూర్తిగా కరిగింది. అలా ఇంకా ద్రావితాన్ని కరిగించుకోగలిగే స్థితిలో ఉండే ద్రావణాన్ని అసంతృప్త ద్రావణం అంటాం. ఆ తర్వాత ద్రావితం కరగకుండా ద్రావణంలో అడుగుకు చేరే పరిస్థితికి వచ్చింది. అలా ద్రావణం ఇక ద్రావితాన్ని కరిగించుకోలేని స్థితికి వస్తే దాన్ని సంతృప్త ద్రావణం అంటాం. ఆ తర్వాత కరగకుండా మిగిలిపోయిన ద్రావితం వేడి చేస్తే కరిగింది. అంటే అప్పుడు ద్రావణంలో ద్రావిత పరిమాణం ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉందన్నమాట. అందుకే దాన్ని అతిసంతృప్త ద్రావణం అంటాం. ముందు కరగకుండా ఉండి ఆ తర్వాత వేడి చేస్తే కరిగింది. అందువల్ల అతిసంతృప్త ద్రావణం అస్థిరమైనది అని అంటారు. అందుకే అది చిక్కగానూ అవక్షేపంగానూ కూడా ఉంటుంది. లత, రాజు ఇప్పుడు ద్రావణాల గురించి తెలిసిందర్రా మీకు?
4: తెలిసింది, కానీ ద్రావణీత ఇంకా గాఢత గురించి డౌట్. వీటి గురించి ఇంకొన్ని విషయాలు చెప్పవా ప్లీజ్?
2: నాకు కూడా.
3: అలాగే, తప్పకుండారా. కానీ ఇప్పుడు కాదు, మరోసారి చెప్పుకుందాం, సరేనా?
4: అలాగే అమ్మా.
5: పిల్లలు, ద్రావణాలను గురించి వివరాలు తెలుసుకున్నారుగా. ముఖ్యమైన విషయాలు మరొక్కసారి గుర్తు చేసుకుందాం. రెండు గాని అంతకన్నా ఎక్కువ గాని పదార్థాలు అణు లేక అయానిక స్థాయిలో ఏర్పరిచే సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటాం. ద్రావణాల రంగు, సాంద్రత, వక్రీభవన గుణకం వంటి ధర్మాలన్నీ వాటిలో ఉండే ఘటకాల ధర్మాలపైన ఆధారపడి ఉంటాయి. ద్రావణంలో ఎక్కువ పరిమాణంలో ఉండే ఘటకాన్ని ద్రావణి అని, తక్కువ పరిమాణంలో ఉండే ఘటకాన్ని ద్రావితం అని అంటాం. స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల ద్రావణిలో కరిగే ద్రావిత భారాన్ని ద్రావణీయత అంటాం. ద్రావణీయత ఆధారంగా ద్రావణాలను అసంతృప్త, సంతృప్త, అతిసంతృప్త ద్రావణాలు అని 3 రకాలుగా విభజిస్తాం. అతిసంతృప్త ద్రావణాలు అస్థిరమైనవి. సరే, ఇక మరోసారి కలిసినప్పుడు ద్రావణీయత గురించి వివరంగా తెలుసుకుందాం, సరేనా?

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ఇక్కడ నేనే కింగ్. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.

0: టైగర్ కా హుకుం. అర్థమైందా రాజా?
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0816-2377-96-237-295. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయ వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622344.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్, చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9176126669.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఆంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్ మరీనాడు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు. కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా? మరి ఇంకెందు కలిసాం. ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.

0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపిరోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీస్ మినహాయింపు. అంతేకాదు అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం. విష్ణు దంత వైద్య కళాశాల, డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
4: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
5: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఎప్పట్లా ఈ రోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, జీవితంలో ఓడిపోయి ఇంటికి వచ్చినా పర్వాలేదు, మళ్ళీ ప్రయత్నించు అని ధైర్యం చెప్పే గొంతు అమ్మది కదండి. అంటే భర్త అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, ఎవరైనా సరే, మరి జీవితంలో ఓడిపోయి ఇంటికి వచ్చినా పర్వాలేదు, మళ్ళీ ప్రయత్నించు అని ధైర్యం చెప్పే గొంతు అమ్మది. ఏమంటారు? ఓకే లిస్నర్స్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇకలని ఈనాడు కార్యక్రమానికి ముందుగా మనకి SMS చేశారు. చౌటప్పల్ నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ, నారాయణ్, పృథ్వీరాజ్, రుద్రగణేష్, మరి వీరంతా కలిసి మనకి SMS చేశారు. సూత్రధారులు చిత్రం నుండి కలలెందుకు కదలెందుకు అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా అండి, మరి మీకోసం చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. ఇక అలానేటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి అగ్ని సాక్షిగా ప్రమాణం చేయడం అంటూ ఉంటాం కదా, మరి అగ్ని సాక్షిగా ప్రమాణం చేయండి అని చెప్పి అంటూ ఉంటారు కదా. ఈ అగ్ని సాక్షిగా ప్రమాణం చేయడంలోని ఆంతర్యం గురించి తెలుసుకుందాం. మరి పంచభూతాల్లో ఒకటైన అగ్ని ఎన్నో కర్మలకి సాక్షిభూతం అని మన పురాణాల్లో వ్యవహరించారు. అగ్ని పవిత్రతకి శక్తికి మారుపేరు. వేదాల్లో అగ్నిదేవుడు దేవతల పురోహితుడు అని చెప్పబడింది. ఈయన ఆగ్నేయానికి దిక్పాలకుడు. అగ్ని సాక్షిగా వివాహం అనేది మన హిందూ సంప్రదాయం. అయితే అగ్నిని ఎందుకు సాక్షిగా పెడతాం అన్న విషయం ఋగ్వేదంలో వివరించారు. సోమ ప్రథము వివిధే గంధర్వో వివిధ ఉత్తర తృతీయాగ్నిష్టే పతిహి తురీ యప్తే మనుష్యచౌ అంటారు. మరి వివాహ సమయంలో వరుడు స్త్రీతో అంటాడు, అంటే నిన్ను ప్రారంభ కాలంలో సోముడు, తర్వాత గంధర్వుడు, ఆ తర్వాత అగ్ని ఏలారు, ఇక నాలుగవ వాణిగా నేను నిన్ను ఏలుతాను అని అర్థం. అంటే అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలనా చూడవలసింది సోముడు అనగా చంద్రుడు. ఎన్నిసార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అలానే పసిపాపను చూసినప్పుడు కూడా అదే భావన కలగటానికి కారణం చంద్రుని యొక్క పాలన. ఇక కొంత వయసు వచ్చాక గంధర్వునికిచ్చేసి చంద్రుడు వెళ్ళిపోతాడు. మరిప్పుడు ఆమెని చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరించాడు. లావణ్యవాన్ గంధర్వః అన్నట్లు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశపెడతాడు. గంధర్వులు గానప్రియులు కనుక అందమైన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసునిస్తాడు. అలా అందాన్ని చందనాన్ని ఇచ్చేసి ఇక నా పని అయిపోయింది, ఇక నీదే పూచి అని కన్యని అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళ్ళిపోతాడు. మరిప్పుడు ఆమెని గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించాడు. అగ్నిర్వై కామకారః అన్నట్లు అగ్ని ఆమె శరీరంలోకి కామగుణాన్ని ప్రవేశపెడతాడు. ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణ్ణి, గంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామగుణాన్ని పొందుతుంది. ఆమె వివాహానికి యోగ్యురాలు అని భావించిన అగ్ని ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్ళాలి కనుక కళ్యాణ సమయంలో ఆమెను నరునికి ఇస్తాడు. అలా ఆమెను అగ్ని సాక్షిగా వరుడు స్వీకరిస్తాడు. అగ్ని ఉన్న ప్రదేశాన్ని బట్టి వివిధ నామాలతో పిలువబడుతుంది. అంటే అగ్ని అనేది అక్కడ ఉన్న ప్రదేశాన్ని బట్టి వివిధ నామాలతో పిలవబడుతుంది. మరి అవేంటి అనేది కూడా తెలుసుకుందాం. ఇక అలా నేనడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ ఎవరు పంపించారంటే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. లంకేశ్వరుడు చిత్ర నుండి జీవమని కొండగాలి అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

ప్లీజ్నెస్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోవే ముందు మరి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. అంటే అగ్ని అనేది ఉన్న ప్రదేశాన్ని బట్టి వివిధ నామాలతో పిలువబడుతోంది అని చెప్పుకున్నాం కదా. మరి ఏంటంటే ముందుగా క్రోధాగ్ని. మరి కోపం వలన పుట్టేది క్రోధాగ్ని. ఇది ఎక్కువగా కళ్ళల్లో ఉంటుంది. పరమేశ్వరునికి మూడు కన్నులు, సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని. అందువల్లనే శివుడు మూడవ కన్ను తెరిస్తే అది అగ్ని రూపం. కనుక క్రోధ అగ్ని జ్వాలల్లో భస్మం అవుట తథ్యం. ఇక తర్వాత బడబాగ్ని. ఇది సముద్రపు అడుగు భాగంలో ఉండే అగ్ని. దీన్నే బ్రహ్మాగ్ని అని కూడా అంటూ ఉంటారు. దీనికి ఆహారం సముద్రోదకం, అనగా సముద్రంలోని నీరు. ఇక తర్వాత జఠరాగ్ని. ఇది ప్రతి ప్రాణి ఉదరంలోనూ ఉండి ఆహార జీర్ణనికి ఉపయోగపడుతుంది. మరి దీని విలువ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయు

పజాయన్నం చతుర్విధం అని భగవద్గీతలో చెప్పారు. ఈ శ్లోకం నిత్యం భోజనం చేసే ముందు చదువుకుని తినటం ఒక అలవాటు. ఇక్కడ అహం అంటే పరమాత్మ. వైశ్వానరుడు అనే పేరుతో ప్రాణుల దేహంలో అనగా శరీరంలో ఉన్నాడు. ఇవి నాలుగు రకాలు. జరాయుజాలు అనగా తల్లి గర్భం నుండి ఉద్భవించేవి, అండజాలు అనగా గ్రుడ్డు నుండి పుట్టేవి, స్వేదజాలు అనగా చెమట నుండి పుట్టేవి, మరియు ఉద్భిజములు అనగా భూమిని చీల్చుకుని పుట్టేవి. అన్నం చతుర్విధం అన్నారు అంటే నాలుగు విధములైన పదార్థాలు. అవేంటంటే భక్ష్యం కొరికి తినేవి, బోధ్యం నమిలి తినేవి, లేహ్యం నాకి తినేవి, జోష్యం అంటే పులుసు మొదలైనవి మన భోజనంలో ఉంటూ ఉంటాయి. మనం తినే భోజనం జీర్ణమై మన ప్రాణాన్ని నిలబెడుతుంది. అంటే అగ్నిలో ఆహుతి, ఆ అగ్ని అనగా హవ్యవాహనుడు శరీరమంతా ప్రాణవాయువు రూపంలో వ్యాపిస్తుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి మలమూత్ర శుక్ర రూపంలో క్రిందికి తోసేది అపానవాయువు. త్రాగిన వాటిని తిన్న వాటిని రక్తంగా పిత్తంగా శ్లేష్మంగా మార్చి శరీరానికి సమానంగా అందించేది సమాన వాయువు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇటువంటి భోజనాన్ని మనలో ఉన్న వైశ్వానరుడు అనే అగ్నికిచ్చే హవిస్సు కింద భావించాలి. అప్పుడే మనకి యజ్ఞం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. కనుక భోజనం చేసే ముందు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ హోమం చేస్తున్నంత శ్రద్ధగా తినాలి. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతుః బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా అన్నారు. అంటే హవిస్సు బ్రహ్మే, అగ్ని బ్రహ్మే, హోత అనగా హోమం చేసేవాడు బ్రహ్మే, అన్నీ ఆయనే. కనుక మనం చేసిన యజ్ఞం కానీ అన్నం కానీ ఏదైనా సరే ఆ బ్రహ్మకే అర్పిస్తున్నాం అన్న భావంతో ఉండాలి. సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు కదా, అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. లిజినెస్ మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇకలా నీ నడుపు కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదులకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి స్వామినాథన్ జనార్దన్ రావు గారు, వనజమ్మ వెంకట భావన మరియు తాటిపత్తి గ్రామ చేనేత కార్మికులందరూ కలిసి మనకి SMS చేశారు. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు. నమస్తే అండి, సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అని చెప్పంటున్నారు. మరి మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను ఆరాధించడం వల్ల కలిగే సత్ఫలితాలను గురించి నిన్నటి కార్యక్రమంలో చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. అలానే ఈరోజు మీరు చెప్పినటువంటి అగ్ని సాక్షిగా పెళ్లాడటంలో ఉన్న అంతరార్థం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే ప్రతిభావంతుడు చిత్రం నుండి అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరలని అగ్ని గురించి చాలా చాలా రకరకాల విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. మనకి తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం కదా. ఇక జ్ఞానాగ్ని, ఆత్మలో నిత్యం రగిలే అగ్నిని జ్ఞానాగ్ని అంటారు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మాసాత్ కురు తీర్చున అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. అంటే జ్ఞానం అనే అగ్ని పుడితే సర్వకర్మలు అనగా ఆగామి, సంచిత, ప్రారంధం అనే కర్మలు ఉంటాయి కదండి, సర్వకర్మలు కూడా భస్మమైపోతాయి అని అర్థం. ఈ అగ్ని మనకి ముఖ్యంగా రామాయణంలో తారసపడుతుంది. సీతాదేవి అగ్ని ప్రవేశం వెనుక ఉన్న అంతరార్థాన్ని గ్రహిస్తే ఈ జ్ఞానాగ్ని మనకి బోధపడుతుంది. మరి సీతాదేవి జీవుడికి, శ్రీరామచంద్రమూర్తి పరమాత్మకి ప్రతీకలు. సీతాదేవి బంగారు లేడిని కోరటం వలన రాముడికి దూరమైంది. అంటే జీవుడికి కోరికలు కలగటం వలన పరమాత్మ నుండి దూరమవుతాడు. ఇక్కడ ఉపనిషత్తుల్లో చెప్పబడిన ఒక చిన్న కథను కూడా మనం చెప్పుకోవాలి. శరీరం అని మామిడి చెట్టు మీద జీవపక్షి, ఈశ్వరపక్షి ఉన్నాయట. చెట్టు నిండా ఉన్న మామిడి పండ్లను చూసిన జీవపక్షి తింటాను అంటే ఈశ్వరపక్షి వద్దు అని వారిస్తుందట. అయినా వినకుండా జీవపక్షి ఆ చెట్టుకున్న పండ్లన్నీ తినేస్తుందట. తిన్నాక ఆ వనంలో ఉన్న మరొక చెట్టు అలా తినాలి అన్న కోరిక వలన ఎన్నో చెట్లు మారుతూ ఈశ్వరపక్షికి దూరమవుతుంది. అదేవిధంగా జీవుడు కూడా కోరికల్ని పెంచుకుంటూ ఎన్నో జన్మలెత్తుతూ పరమాత్మకి దూరమవుతున్నాడు. ఇలా దూరమైన జీవుడు పంచభూతాలకి మాత్రమే వశమవుతున్నాడు. బహూనాం జన్మ నామంతే జ్ఞానవాన్ మా ప్రపత్యతే అని భగవద్గీతలో చెప్పినట్లు, అసలు నేనెవర్ని, ఎక్కడి నుండి వచ్చాను అన్న జ్ఞానాన్ని తెచ్చుకున్నప్పుడు కైవల్యం పొంది పరమాత్మ వద్దకు తిరిగి చేరగలడు. ఈ జ్ఞానం సంన్యాసాశ్రమంలో తురీయావస్థలో పొందగలరు. సంన్యాసాశ్రమంలోకి ప్రవేశించే ముందు వీరి సర్వ కర్మలు, కోరికలు అన్నీ భస్మం చేయటం కోసం విరజాహోమం చేస్తారు. అదేవిధంగా సీతాదేవి రూపంలో ఉన్న జీవుడు రాముని రూపంలో ఉన్న పరమాత్మను చేరడానికి విరజాహోమం అనే జ్ఞానాగ్నిలో అగ్ని ప్రవేశం చేసి సర్వ కర్మలు, కోరికలను భస్మం చేసి పరమాత్మ అయిన రాముని వద్దకు వచ్చింది అని అంతరార్థం. దీన్ని స్వయంగా చేసి జనానికి చూపించడమే సీతమ్మవారి అగ్ని ప్రవేశ ఘట్టంలోని ఆంతర్యం. మర్యావతారం ఫి మర్య శిక్షణం.

0: రక్షోవధాయైనచ కేవలం విభో అన్నారు. అంటే మర్త్యులు అంటే మరణం కలిగిన వారు అనగా మానవులు. శ్రీహరి మానవావతారమైన రామావతారంలో కేవలం రాక్షస సంహారం కోసమే కాక మానవులు ఎలా క్రమశిక్షణలో ఉండాలి అని ఆయన నడచి చూపించాడు. అందుకనే రాముడు నడిచినట్లు నడవాలి, కృష్ణుడు చెప్పినట్లు చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక తరువాత దావాగ్ని. ఇది ఎండు పుల్లల రాపిడి ఘర్షణ వలన పుడుతుంది. ఎక్కువగా అడవుల్లో పుట్టడం వలన ఇది కలుగు చేసే నష్టం కూడా తీవ్రమైంది. యజ్ఞ యాగాదులకు ఉపయోగించేది కూడా దావాగ్ని. గుంటలు తవ్వి అందులో కర్రలను పేర్చి నిప్పును రగిల్చి ఉంచేవారు. వీటిని గుండాలు అని అంటారు. మెల్లగా వీటి నుంచే వాడుకుని బట్టి అగ్నిగుండాలు, హోమగుండాలు వచ్చాయి. ఎండు పుల్లల రాపిడితో పాటు కవ్వంతో మజ్జిగ చిలికినట్లు అరణిలో మదించి అగ్నిని పుట్టించేవారు. ఈ రకంగా తయారైనటువంటి యజ్ఞ యాగాదులకి ఉపయోగించే అగ్ని మూడు రకాలు. ఒకటి దక్షిణాగ్ని ఆవాహనీయం, అంటే ఆహుతులిచ్చేది. తర్వాత గార్హాపత్యం, అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవారు చేసేది. మరి వీటిని కలిపి త్రేతాగ్నులు అంటారు. అంటే ఇది వరకు నిత్యాగ్నిహోత్రులు ఉండేవారు. అటువంటి వారు ఈ త్రేతాగ్నుల్ని ఖచ్చితంగా వెలిగించేవారు. యజ్ఞం వలన ఉద్భవించిన అగ్ని పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. సప్తజిహ్వానయునుడు, అంటే ఏడు నాలుకల కలవాడు అని ఈయన పేరుకి తగ్గట్లుగా హోమం చేసిన ఆహుతుల్ని ఏడు నాలుకలతో ఈయన స్వీకరిస్తాడట. ఇక తర్వాత వజ్రాగ్ని. మరి దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేందర్ రెడ్డి గారు, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఉన్నారు, బాగున్నారు కదా. మరి అన్నదమ్ముల అనుబంధ చిత్రం నుండి ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.
1: Ladies and gentlemen, ladies and gentlemen, ఈ రోజు కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక ముగింపు లేని పాట వినిపిస్తాను. నాతో గొంతు కలిపే మరో ఇద్దరి కోసమే పిలుపు, నా అన్నలిద్దరి కోసమే సందేశం.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే మరి అగ్నికి సంబంధించి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ఇక తర్వాత వజ్రాగ్ని, ఇది ఇంద్రుని వజ్రాయుధంలో ఉండే అగ్ని. మరి దధీచి మహర్షి వెన్నెముక వజ్రాయుధం అని మనందరికీ తెలిసిందే. మన పురాణాల ప్రకారం ప్రప్రథమంగా నిప్పును కనుగొన్నది దధీచి మహర్షి. అందుకని ఆయన గౌరవార్థం మన భారత ప్రభుత్వం ఒక తపాలా స్టాంపును కూడా విడుదల చేసింది. మెరుపులు పిడుగులు అగ్నిస్వరూపాలే కదా. మన పురాణాల ప్రకారం మెరుపు ఇంద్రుని వజ్రాయుధం అని, పిడుగు వజ్రాయుధ ఘాతమని ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం వెన్నెముకకి అగ్నికి ఉన్న సంబంధం. మనిషి వెన్నెముక ఒక గొట్టంలా ఉంటుంది, అందులో కొన్ని నాడులు ఉంటాయని మనకి తెలిసింది. అయితే ఈ వెన్నెముక అనే గొట్టంలో ఉండే ప్రధానమైన నాడి సుషుమ్న నాడి. ఆ సుషుమ్న లోపల వజ్రనాడి, దీనిని సూర్యనాడి అంటారు. ఈ వజ్రనాడి లోపల చిత్రనాడి, దీనిని చంద్రనాడి అంటారు. ఇవి ఉంటాయన్నమాట. మరి ఈ మూడు నాడుల్ని కలిపి స్పైనల్ కార్డ్ అంటూ ఉంటారు. మరి వీటిలో సుషుమ్న నాడి ఎర్రగా అగ్నిలా ఉంటే, అందులో ఉండే వజ్రనాడి వజ్రం వలె ప్రకాశంతో ఉంటుంది. ఆ ప్రకారంగా ఈ రెంటిని కలిపి వజ్రాగ్ని అన్న వాడక వచ్చిందనమాట. అలా వెన్నెముకలో వజ్రాగ్ని అనేది ఉంటుంది. ఇక సూర్యాగ్ని, సూర్యుని రూపంలో కనిపించే అగ్నిని సూర్యాగ్ని అంటారు. దీనిని ఆదిత్యాగ్ని అని కూడా అంటారు. అగ్ని సోమాత్మకం జగత్ అని తైత్తరీయోపనిషత్తులో చెప్పబడింది. అంటే ఈ ప్రపంచం మొత్తం అగ్ని చంద్రుల రూపంలో ఉందని, ఈ అగ్ని సూర్యుని రూపంలో ప్రకాశిస్తోందని అర్థం. శివ శక్తులు, ప్రకృతి పురుషులు, వెలుగు నీడలు, అలానే సూర్యచంద్రుల ప్రమేయం సృష్టి వికాసానికి మూలం అన్నది వాస్తవం. ప్రశ్నోపనిషత్తులో కర్మ సాక్షిగా సూర్యుణ్ణి ఎన్నుకున్నారు అని చెప్పబడింది. అందువలనే అగ్ని సాక్షిగా అని వాడిన సూర్యుని సాక్షి అన్న అర్థం అంతర్లీనంగా ఉంటుంది. ఆ విధంగా రక్షకునిగా, సృష్టి వికాస ప్రక్రియ ప్రేరకునిగా అగ్నిని సాక్షిగా నియమించారని తెలుస్తుంది. ఇక తర్వాత యోగాగ్ని, అంటే కేవలం యోగం లేదా ఆలోచన వలన పుట్టేది. ఈ యోగాగ్నిని సతీదేవి దధీచి మహర్షి పుట్టించారు. మరి దక్షయజ్ఞ సమయంలో తనకి పరాభవం ఎదురైందని సతీదేవి బాధతో కన్నీటి చుక్కను వదిలి దానిని కాలి బ్రొటన వేలితో రాసినప్పుడు అగ్ని పుట్టి అందులో ఆవిడ దగ్ధమైంది. అలానే దేవతల ఆయుధాలన్నీ కావాలన్నప్పుడు దధీచి మహర్షి యోగాగ్నిని పుట్టించి దగ్ధమై తన అవయవాలనిచ్చాడు. దీనిని బట్టి చూస్తే గొప్పవాళ్ళు, మహాయోగులు వారి యోగాశక్తితో తలచుకున్న వెంటనే అగ్నిని పుట్టించి వారి శరీరాన్ని వారే దగ్ధం చేసుకునేవారని తెలుస్తుంది. ఇక తర్వాత ప్రేతాగ్ని, దీనిని శ్మశానాగ్ని అని కూడా అంటూ ఉంటారు. మరి దీనిని తెలుసుకోగానే రామాయణంలోని ఒక ఉపమానం గుర్తుకొస్తుంది. అదేంటంటే శ్మశానాగ్ని కూడా అగ్ని అయినా మంచి పనులకి ఎలా పనికిరాదు, అదేవిధంగా రావణుడు ఎంత తేజ సంపన్నుడైనా రాముని ముందు పనికిరాలేదు అని. మానవ దేహం పంచభూతాలతో చేసింది కనుక మని

మనిషిని దహనం చేసి మళ్లీ ఆ పంచభూతాల్లో ఐక్యం చేస్తారు. ఇలా శరీర దహనానికి ఉపయోగపడే అగ్నిని ప్రేతాగ్ని అంటారు. మన మంత్రపుష్పంలో ఈ అగ్ని గురించిన ప్రస్తావన ఉంటుంది. ప్రతి మనిషిలోనూ భగవంతుడున్నాడు. ఎలా ఉన్నాడయ్యా అంటే, ఒక అగ్నిశిఖ రూపంలో నల్లని మబ్బులు మెరుపు వెలిగినట్లు సూక్ష్మంగా పచ్చగా ఉన్నాడట. ఆ అగ్నిశిఖ మధ్యలో ఉన్న ఈయని శివుడు, ఈయని బ్రహ్మ, ఈయని విష్ణువు అని చెప్పబడింది. మనది పవిత్రమైన భారతదేశం. భా అంటే వెలుగు లేదా కాంతి. భాయామృత భారత అన్నారు. ఎవరైతే ఈ అగ్ని రూపంలో ఉన్న పరమాత్మ వెలుగుని ఉపాసన చేసి మనోవాక్కాయ, భా అంటే భావం అనగా మనసు, రా అంటే రవం అనగా వాక్కు, తా అంటే తనువు అనగా కాయం, కర్మల్లో ఏకత్వాన్ని పొందుతారు వారి భారతీయులు అని చెప్పబడింది. అంతటి గొప్ప ప్రఖ్యాతులు ఉన్న మనం వీటన్నింటినీ కూడా ఆచరించి అవలంబించినప్పుడే ఈ జన్మకి మన పుట్టుకకి ఒక సార్థకత అనేది లభిస్తుంది. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. మరి అగ్ని అంటే ఒకటే కాదండి, ఎన్ని రకాల అగ్నిలు ఉన్నాయో తెలిసిందే కదా. చాలామందికి అగ్ని అంటే అగ్నిదేవుడు ఒకటే కదా అని చెప్పేసి అనుకుంటారు. క్రోధాగ్ని, బడబాగ్ని, జఠరాగ్ని, ఇక అలాగే జ్ఞానాగ్ని, మరి అలానే వజ్రాగ్ని, దావాగ్ని, ఇంకా చూస్తారు కదా సూర్యాగ్ని, చంద్రాగ్ని, వజ్రాగ్ని, యోగాగ్ని, ప్రేతాగ్ని, ఇలా ఎన్ని రకాల అగ్నిలు ఉన్నాయన్నమాట. ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారి త్రిమితుల గుప్తా గారు అయితే మనకి SMS చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి అక్టోబర్ 9 అనగా ఈరోజు ప్రపంచ తపాలా దినోత్సవం అంటున్నారు. తపాలా దినోత్సవం అంటే నాకు ఎందుకంత ప్రియం అంటే, నాకు ఆకాశవాణి అనగా రేడియో అంటే మహామహా ప్రియపదం కాబట్టి. మరి తిరుమతుల గుప్తా గారు ఏంటమ్మా ఈవేళ ఇలా అంటున్నారని మీరు అనుకోవచ్చు. రేడియోకి తపాలాసకి సంబంధం ఏంటి అని అనుకోవచ్చు. మరి ఇప్పుడైతే ఆధునిక టెక్నాలజీ పుణ్యమా వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇంకా ఎన్నో రకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. మరి పూర్వం చాలా రోజుల క్రితం ఆకాశవాణి అనగా రేడియో ప్రసారం చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నాయో, ఎలా ఉండాలని శ్రోతలు కోరుకుంటున్నారో, ఇలాంటి విషయాలన్నీ కూడా మరి ఆకాశవాణి వారి దృష్టికి తీసుకెళ్లాలంటే అందుకు ఒకే ఒక్క ఆయుధాలు లాంటి సాధనాలు లేఖలు అంటున్నారు. శ్రోతలు తమ తమ అభిప్రాయాలతో మరి ఆకాశవాణి నిర్వాహకులకు తెలియజేస్తూ వారు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మరింత చక్కగా ఉండేలా చేయడంలో శ్రోతలు వ్రాసి పంపే ఉత్తరాలే ఆధారం. అందుకే లేఖలు అందజేసే తపాల శాఖ రేడియోకి, రేడియో శ్రోతలకి మధ్య వారధి. రేడియోను, రేడియో ప్రసారాలను ప్రాణప్రదంగా ఇష్టపడే, అభిమానించే నాలాంటి శ్రోతలకు చాలా చాలా ఇష్టం అని చెప్పంటున్నారు. మరి అందుకే రేడియోకి, రేడియో ప్రసారాలను శ్రోతలను చేరువ చేయడంలో ప్రధాన పాత్ర పోషించేటటువంటి సారథి అంటున్నాను అని చెప్పంటున్నారు. అవునండి, మరి స్టార్టింగ్లో మన రేడియో విష్ణు 90.4 పెట్టిన కొత్తలో కూడా మా కూడా ఒక ప్రోగ్రామ్ ఉండేది, మీ మాట మా పాట అని చెప్పేసి. మరి మా కార్యక్రమాల మీద యొక్క అభిప్రాయాలను తెలియజేయండి అని చెప్పంటే వారు ఉత్తరాల ద్వారా పంపించేవారు. ఆ ఉత్తరాలు కూడా మరి ఏ ఊరు నుండి ఎవరు పంపించారు, మరి ఉత్తరాలు ఏ ప్రోగ్రామ్ బాగుందంటున్నారు, మరి ప్రాబ్లం ఏంటి అనేది కూడా అన్నీ మేము కూడా ఆ ప్రోగ్రాంలో చదివి చక్కగా వినిపించి ఒక 1/2 hour ప్రోగ్రామ్ కింద చేసేవాడు. ఇప్పుడు మీరంటే నాకు ఆ ప్రోగ్రాం గుర్తొచ్చింది. ఓకేనండి, మరి అలానే అందరికీ కూడా ప్రపంచ తపాల దినోత్సవ సందర్భంగా మరి పోస్టల్ శాఖాధికారులకు, పోస్టల్ సిబ్బందికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటున్నారు. అలానే అక్టోబర్ 9 ఈరోజు నేపథ్య గాయనీమణులందరిలో కూడా ఒక ప్రముఖ నేపథ్య గాయనీమణి, అనువాద కళాకారిణి, మరి బాలసుబ్రహ్మణ్యం గారి సోదరిమణి, అలానే సుధాకర్ గారి సతీమణి, అకు శైలజ గారి, ఎస్పీ శైలజ గారి పుట్టినరోజు. మరి వారికి శుభాకాంక్షలు అంటున్నారు. మరి పుట్టినరోజు ప్రతి సంవత్సరం 2 చెప్పని వస్తుంది ఆవిడకి, ఎందుకంటే మరి డేట్ ప్రకారం శైలజ గారు ఈ రోజే పుట్టారు. కాకపోతే ఆమె విజయదశమి రోజున పుట్టడం వల్ల, ఆమె పుట్టిన సంవత్సరం విజయదశమి అక్టోబర్ 9 వచ్చినందువల్ల పుట్టిన తేదీ ప్రకారం అక్టోబర్ 9 జరుపుకుంటారు. ఆమె అమ్మవారికి ఎంతో ఇష్టమైన విజయదశమి రోజున పుట్టడం వల్ల సంవత్సరంలో విజయదశమి ఏ రోజు వస్తే ఆ రోజున జరుపుకుంటూ ఉంటారు. ఇలా జరుపుకునే వారు చాలా మందే ఉంటారు అని చెప్పేసి అని అంటున్నారు. మరి అందులో నేను ఒకడిని అని చెప్పి అంటున్నారు. ఇక అలానే మరి 1978 మరి శైలజ గారు, చక్రవర్తి గారి స్వరకల్పనలో గాయని బి వసంత గారితో కలిసి మరి ఇద్దరం మేమిద్దరం అనే పాట ద్వారా పరిచయం అయ్యారు అంటున్నారు. అలానే 1983 కె విష్ణువాది గారి దర్శకత్వంలో సాగర సంగమం అనే చిత్రంలో జయప్రద గారికి కుమార్తెగా నటించడం కూడా జరిగింది అంటున్నారు. మరి శైలజ గారికి మరోమారు పుట్టిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు పోస్టల్ డే కూడా ఉంది కాబట్టి ఈ 2 సందర్భాలను పురస్కరించుకుని గుణ ఈ చిత్రం నుండి బాలుగారు, శైలజ గారు ఆలపించిన ఇళయరాజా గారి బాణిలో వెనలకంటి రాజేష్ ప్రసాద్ గారి సాహిత్యం ప్రియతమా నీ వచట కుశలమా అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. మరి అలానే అగ్ని

0: సాక్షిగా ప్రమాణం అని ఎందుకంటారంటే, అంటూ అగ్నిలోనూ అగ్ని సాక్షిలోనూ దాగి ఉన్నటువంటి అతి పవిత్రమైన అత్యంత గొప్ప గొప్ప విషయాల కోసం తెలియపరుస్తూ ఆ చక్కని విషయం తెలియపరచడంలో భాగంగా అగ్నిలో ఉన్న రకాలన్నింటినీ కూడా తెలియచేశారు. మరి చక్కని విషయాలు అంతకంటే చక్కని రీతిలో అందరికీ చక్కగా అర్థమయ్యే రీతిలో వివరించడంలో మీకు మీరే సాటి అంటున్నారు. అందుకే నేను మిమ్మల్ని రేడియో పరంగా విద్యార్థులు లాంటి మా శ్రోతలందరికీ మీరు ఒక గురుబోధలు బోధించే టీచర్ గారని గురువమ్మ గారని అంటూ ఉంటాను రా అని చెప్పని అంటున్నారు. మరి ఒక చిన్న విన్నపం అంటున్నారు, మనిషికి ఆశ కోరికలు అనేవి ఉండాలి. ఆశ లేనిదే జీవితమే లేదు. ఎందుకంటే మనిషి ఆశాజీవి, ఆశ అనేది ఉండాలి. కాకపోతే ఆశలు కోరికలు అనేవి మంచిగా ఉండాలి, సన్మార్గంలో ఉండాలి, సమంజసంగా ఉండాలి. దురాశ నిరాశ అనేవి మాత్రం ఎవరిలోనూ ఎంత మాత్రం ఉండకూడదు అంటున్నారు. ఎందుకంటే దురాశ పేరాశ అనేవి పెరిగితే అవి చివరకు నిరాశగా మిగిలిపోయి మనిషి మనుగడికి ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పి కూడా అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అనేది ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు.
2: నీకు
1: నే
2: రాసే.
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే అని రాయి.

0: సింది హృదయమే.
1: పాటలు మార్చరా సేవా, అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమ, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
0: ప్రియతమ, నీ వచట కుశలమా, నే నిజట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
0: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
0: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ, నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకో.

0: ఎందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగ స్వచ్ఛమైనది.
1: స్వచ్ఛమైనది.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. కళ్యాణి నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, బూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు దర్శకులు వివి వినాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆది చిత్రం నుండి నీ నవ్వులు తెల్లదనాన్ని అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. కళా నీ నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నిన్నగ్రామం నుండి స్వబరణి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. మరి ఈరోజు ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు అంటున్నారు. ఈరోజు అంశం వచ్చేసి అనంత భావాల ఉత్తరాలు అంటున్నారు. పావురాల సందేశాల పరంపర నుండి తపాలా సేవల సుదీర్ఘ చరిత్ర వరకు ప్రేమను బాధను సంతోషాన్ని మోసుకుని వచ్చేవి ఆ కాగితపు సందేశాలు. దూరాన్ని దగ్గరగా చేస్తూ క్షేమ సమాచారాలు ఎక్కువగా ఇక్కడ అందరూ క్షేమంగానే ఉన్నాం అని ఇన్లాండ్ లెటర్స్ మాత్రం అంతరంగ భావాలకు నివాసం. ఉభయ కుశలోపరి అనే మాటతో ప్రారంభమయ్యే ప్రతిలేఖ, కుటుంబ సభ్యులందరి విషయాలు, ఒక్కొక్కరి గురించి అడిగే ప్రశ్నలు, ప్రేమకు నిదర్శనాలు. నేను క్షేమం, మీరు క్షేమమని తెలుస్తున్నాను, ఈ మాటల్లో ఉండేది ఎంత శ్రద్ధ, ఎంత ఆప్యాయత, అమ్మ ఎలా ఉంది అని అడగడంలో అమ్మపై ఉన్న ప్రేమ, తాతయ్య ఆరోగ్యం ఎలా ఉంది, అమ్మమ్మ మందులు సరిగ్గా తీసుకుంటున్నారా, తమ్ముడు చదువులో బాగున్నాడా, చెల్లి అల్లరి చేస్తోందా అని ప్రతి పంక్తిలో కనిపించేది కుటుంబం పట్ల ఉన్న మమకారం. దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్న అనుభూతిని, జాబుల ద్వారా వచ్చే ఆత్మీయత ఎంత గొప్పదో చెప్పలేం. పోస్ట్ మ్యాన్ చేతిలో వచ్చే బ్యాగ్ ఊళ్ళోకి వచ్చినప్పుడు పండుగే. అందుకే లేఖలు, జ్ఞాపకాల నిధులు, ఆనందానుభూతుల దొంతరలు. పాత లేఖలు చదువుతుంటే మనసు పరవశించిపోతుంది. అనంత జ్ఞాపకాల దొంతరలు, ఉత్తరాలు, తెల్ల కాగితంపై అక్షరాలు, ప్రేమైక సుగంధాలు, భావోద్వేగాల సంపుటాలు, ఉత్తరాలు, తీపి చేదు జ్ఞాపకాలు, ఉత్తరాలు, పోస్ట్ మ్యాన్ పోస్ట్ అన్న పిలుపుతో గుండెలో బ్రోగి జీగంటలు, ప్రేమ జంటలకు ప్రేమ సందేశాలు, పాత ఉత్తరాలు, పసుపు రంగు మారి పాతబడిన అక్షరాలు, చదివిన కొద్దీ చదవాలనిపించే కమ్మని కావ్యాలు, ఉత్తరాలు, పాత ఉత్తరమైతే కనీ కనపడని అక్షరంతో నొసలు చిట్లించి చదివే అక్షరాలు, ఆనంద గీతాలు. చదవలేనివారు పోస్ట్ మ్యాన్ అన్నతో చదివించుకునేవారు. పోస్ట్ మ్యాన్ ఊర్లో అందరికీ ఆప్తుడయ్యేవాడు. శుభవార్త అయినా చేదువార్త అయినా వారితో సమంగా పంచుకునేవాడు పోస్ట్ మ్యాన్. అందుకే అందరికీ ఆత్మబంధువు పోస్ట్ మ్యాన్ అన్న. ఉత్తరాలు మనిషి ఆనందానుభూతులు పంచే సందేశాల సమాహారం. పెద్దలకు మహారాజశ్రీ, పిన్నలకు చిరంజీవి, సోదరి సోదరులకు ప్రియమైన, ప్రేమికులకు ప్రేయసి, ప్రియులైన గురువులకు గురువుగారి పాదపద్మములకు అంటూ సంబోధించే ఉత్తరాలు మనసు ఫ్రేమ్లో నిక్షిప్తమయ్యే నిధులు. నెమరు వేసుకోగలిగే అక్షర సమీరాలు, ఉత్తరాలు, మదిని మదిని తట్టే జ్ఞాపకాలు అంటున్నారు. అలానే మరి పోస్ట్ మ్యాన్ మూవీ నుంచి చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే మరి సర్దార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. ఒక చక్కని కొటేషన్ అయితే పంపించారు. తీరని అప్పు, ఆరని నిప్పు, చేసిన తప్పు ఎప్పటికైనా సరే ముప్పే అంటున్నారు. అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి సోమనాథన్ జనార్దన్ రావు గారు అయితే ఎస్ఎంఎస్ చేశారు. మరి మీరు చెప్పిన అగ్నిసాక్షిగా పెళ్లాడటంలో ఉన్న అంతరార్థం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. అలానే అగ్నిలో ఉన్న రకాల గురించి కూడా చాలా చక్కని విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు అంటున్నారు. అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. అగ్ని విధానాల గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు అంటున్నారు. అలానే రోజు మా కోసం ముత్యమంత ముద్దు నుంచి ప్రేమలేఖ రాస అనే చక్కని పాటను ప్లే చేయమంటున్నారు. అలానే మరి కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి అన్ని రకాల అగ్నిల గురించి చెప్పారు, చాలా చాలా సంతోషం అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి అగ్నిలోని ఆంతర్యాన్ని చాలా అద్భుతంగా తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి లిజినెస్ విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

అదెప్పుడో చిన్నప్పుడు 15 ఏళ్ల నాటి మాట. ఆ తర్వాత ఇదేగా చూడటం. ఏకాంతంలో మాట్లాడతానంటే నీకు తెలిసిన మరదలే కదరా, ఏదో పరాయి పిల్లలా చూస్తానంటావేంటి, ఈ పెళ్లి చూపులేంటసలు అని మా మామ బుగ్గలు నొక్కున్నా నేను ఒప్పుకోలేదు. పెళ్లి చూపులు జరగాల్సిందే అని పట్టుబట్టాను తెలుసా, పెద్ద గొప్ప. సరే అమృతవల్లి, నేను అమృతం అని పిలుస్తాను. మీ ఇంట్లో అందరూ నిన్ను వల్లి అని పిలిచినా నీ ఇష్టం. ఎంతవరకు చదివావు? 5th ఫారం. ఏ మరి, తరువాత ఎందుకు చదువుకోలేదు? చదివించలేదు, నేను చదివిస్తా, చదువుకుంటావా? ఓ, నాకు లెక్చర్గా పనిచేయాలనుంది. సరే ఇంతకీ మరి నేను నచ్చానా? ఏం మాట్లాడవు, నేను నచ్చానా? అమృతం, అమ్మా అమృతం, ఏం చేస్తున్నావు? కాస్తంత కాఫీ పెట్రా. ఏంటిది, ఏదో వ్రాస్తున్నట్లున్నావు. ఉత్తరమా? కదా. ఓ, కదే వ్రాస్తున్నావా? ఈ పిచ్చి కూడా ఉందా? నాకు తల పగిలిపోతుంది. తర్వాత కథ రాసుకుందూ గాని నాకు కొంచెం తలకి మందిరాయ్. అరే, నీ చేయి తగిలితే నెప్పి ఇట్టే పోయిందోయ్. కొన్నాళ్ల తర్వాత, అబ్బాయికి ఏం పేరు పెడదాం? అనిరుద్ధా? అదేం పేరు? మా నాన్నగారి పేరు సుబ్బారావు అని పెడదాం. ఏం నచ్చలేదా? పోనీ, అనిరుద్ధా సుబ్బారావు అని పిలుచుకో. సుబ్బారావుని మాత్రం తగిలించాల్సిందే. అమృతం, నీ మరిది మార్కులు చూసావా? ఇలా చదివితే ఏం పాస్ అవుతాడు? పెద్ద సంసారాన్ని నేనొక్కడిని లాక్కొస్తున్నాను. వాడు బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటే కాస్తంత నాకు సాయంగా ఉంటాడనుకుంటే వాడు బలాదూర్లా తయారవుతున్నాడు. కాస్తంత కనిపెట్టుకునుండు. ఏం చేస్తున్నావు? ఓ, నవల చదువుతున్నావా? ఏంటిది, విధి విన్యాసాలా, జీవన తరంగాలా? వాడు సరిగ్గా చదవకపోతే నుదుటి రేఖలు అని నేను నవల వ్రాయాల్సి వస్తుంది. కానీ అవి కనిపెట్టి దాని ఓ కంట కనిపెడుతూ ఉండు. కొన్నాళ్ళ తర్వాత, అమ్మాయికి ఏం పేరు పెడదాం? మీరే చెప్పండి. మా అమ్మ పేరు కనక మహాలక్ష్మి అని పెడదాం. ఎలా ఉంది? నేను బాగుండదు అంటే మాత్రం మీరు ఒప్పుకుంటారా? ఏంటి ఈ మధ్య ఎదురు సమాధానాలు వస్తున్నాయి? నా అభిప్రాయం విన్నప్పుడు నన్నెందుకు అడుగుతారు? ఆ బుద్ధి గడ్డి తిని. ఏమిటో విశేషం? చేతిలో పూలు పళ్ళు ఎరియర్స్ వచ్చాయి. ఎప్పటినుంచో అడుగుతున్నావుగా. పండక్కి పట్టుచీర తీసుకో. నాకేం వద్దండి, మీకు మాత్రం మంచి చేతులు ఎన్నున్నాయి. మీరు బయట తిరుగుతారు, నేను ఇంట్లో ఉండేదాన్నేగా. మీరే తీసుకోండి. కాదు, నువ్వే. సరే, ఇంకా టైం ఉందిగా. ఏదో సామెత చెప్పినట్లు ఎరియర్స్ని ఇలా నాన్నగారి హాస్పిటల్ బిల్కి వేడం. పోనీలేండి, అవి చాలా ఖర్చు పెట్టేస్తుంటే దీనికి అప్పు చేయాల్సి వచ్చేది. అమ్మయ్య, తమ్ముడు చదివైపోయింది, జాబ్లో కూడా చేరాడు, నాకు కాస్తంత భారం తగ్గుతుంది. అటువంటి ఆశలేం పెట్టుకోకండి. అమ్ము, నువ్వన్నదే నిజం. ఉద్యోగంలో చేరాక ఉలుకు పలుకు లేదు. చెల్లి పెళ్లి కుదిరింది, వాడు పెళ్లి నిర్ణయం చేసేసుకున్నాడు. చెల్లి పెళ్లికి ఓ చెయ్యి వేస్తాడేమోనని చూస్తున్నా. ఏమండోయ్, మీ అమ్మడు చెక్ పంపించాడు, ఇదిగో పట్టుకెళ్ళి స్విస్ బ్యాంకులో దాచుకోండి. ఏది? అబ్బా, చాలా ఎక్కువే. భాజంత్రీలు కూడా రారు దీంతో. రెక్కలొచ్చి పొడచోళ్ళు, రెక్కలు తెగి ముసలాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మనం, మనకి తోడుగా అప్పులు, మన పిల్లలు మిగిలారు. ఇకనైనా మన గురించి ఆలోచిద్దాం. ఏమండి, అబ్బాయి ఉత్తరం రాశాడు, ఇంటర్వ్యూ పాస్ అయ్యాడట, ఉద్యోగంలో వెంటనే చేరమన్నారట. సంతోషం. ఏమండి, అబ్బాయి సెటిల్ అయినట్టే. పెళ్లి చేసేద్దామా? తొందర ఏముంది, రోజులు బాగాలేవు కదండి. మా తమ్ముడి కూతురుంది, వాళ్ళు చాలా కాలంగా అడుగుతున్నారు. ఇదిగో, మేనరికాలు మంచివి కావు. మా ఫ్రెండ్ కూతురుంది. సర్లేండి, నా మాట ఎప్పుడు చెల్లింది కనుక. అది కాదే, దగ్గర సంబంధాలు వద్దని డాక్టర్లు చెబుతున్నారుగా. మీకిష్టం లేదని చెప్పండి. సరే, అలాగే అనుకో. నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావు కనుక. ఏమండి, ఇది విన్నారా? చెప్పకుండా ఎలా వింటాను? ఏమిటో చెప్పు. మీ సుపుత్రుడు ప్రేమలో పడ్డాడట, సుందరం మాస్టర్ని బోగట్ట. నీ దృష్టిలో కాని పని చేస్తే వాడు నా కొడుక, లేకపోతే నీ కొడుక. సరే స్వామి, ప్రతిదానికి లాజిక్లు తీస్తారు. మన పుత్రరత్నమే ప్రేమలో పడ్డాడట. శభాష్. శభాషా? మరేమనాలి, వాడు ఆల్రెడీ పడిపోయాడని చెప్తున్నావుగా. పడకముందే ఏదైనా చేయగలం. ఇప్పుడేం చేస్తాం? అసలు అమ్మాయి ఎవరో ఏమిటో, ఎవరో ఒకరు, అసలు నేను ఎవరు.

శ్రోతలకు నమస్కారం. రెడీ విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో పండు టాకు కథ వింటారు. నీ పేరు తెలుసుండి ఎందుకు అడుగుతారు? నీ గొంతు వినాలని నేనే సుశీలని కానలేండి. ఇదిగో ఈ అండీలేంటి, కోతిబావా అని పిలిచేదని.

ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకునేవాణ్ణి. అప్పట్లో చిన్నప్పటినుంచి అనేసుకున్నామని నిన్ను కట్టబెట్టారు. ఆ బాగుంది సంబడం, పోనిప్పుడు చేసుకోండి. అయినా ఇప్పుడేం చేస్తాం, మీ రెండో తమ్ముడు వేరే కులం పిల్లని చేసుకోలేదు. మేనమామ పోలికలు, మా వాళ్ళని ఎందుకు దెప్పడం? మీరనుకున్నారుగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, మీ బుద్ధులే వచ్చాయి. సరే, మన ఇప్పుడు చేసేది అక్షింతలు వేయటమే. నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నా, మా తమ్ముడు కూతురుందండి అంటూ. పోనీ మీ స్నేహితుడు సంబంధమైన ఖాయం చేశారా? ఏ పని టైంకు చేయరు కదా, నా కర్మ. ప్రేమే నేరమౌనా అని మంచి పాటుందోయ్, మీకు అన్ని వేళకొడాలి. పిచ్చి అమ్ము, నువ్వు అనవసరంగా బీపీ తెచ్చుకోకు. ఇష్టపడింది దొరకనప్పుడు, దొరికిన దాన్ని ఇష్టపడితే సమస్య ఉండదు నాలా. సరే స్వామి, నేను నా కొడుకు దగ్గరికే పోతా. మీరు ఏ అమ్మమ్మను ప్రేమించి ఊరేగండి. అమ్మమ్మలేమిటోయ్, నాకు అమ్మాయిలే పడతారు. నిజమే, అమ్మమ్మలైతే మీరు సేవ చెయ్యాలి. మీ కాళ్ళు పట్టాలంటే అమ్మాయిలే కావాలి. ఏమండి, ఏమో అనుకున్నాను కానీ కోడలి పిల్ల బాగుంది కదండి, బుద్ధిమంతురాలు కూడాను, అందుకే ప్రేమించాడు నా కొడుకు కదా. పోనీలేండి, ఎల్లకాలం మీలా నాలా తెప్పుకోకుండా ఉంటే చాలు. లెక్చరర్గా చేస్తున్న గర్వం లేదండి, ఇంటి పనంతా తనే చేస్తోంది. అవునోయ్, నువ్వు లెక్చరర్ కావాలనుకున్నావు కదా, ఆ పెళ్లి చూపుల్లో నన్ను చదివిస్తానని కూడా చెప్పారు. మీకు మీ వాళ్ళకి సేవ చేయడమే సరిపోయింది. నిజమే, మనం ఎన్నో అనుకుంటాం, మనం చెయ్యనివి మన పిల్లలు చేసేటట్లు చూడాలి. మనం అనుకున్నవి కాదు, వాళ్ళు అనుకున్నవి. ఏమండి, మనవడికి ఏం పేరు పెట్టాడో చూసారా? మీ పేరే. అసలు ఈ రోజుల్లో తండ్రి పేరు పెట్టడం గొప్ప విశేషమే. నా కొడుకేవాడు పెద్ద గొప్ప. ఏమండి, ఏంటలా దగ్గుతున్నారు? ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది కదా. నాకేం లేదే, కఫం పట్టినట్లుందంతే. నువ్వు పద ముందు, ఒళ్ళు తూలుతుందంటున్నావుగా, బీపీ గట్ర చెక్ చేయించాలి. అమృతం, రేపేమిటో తెలుసా? శుక్రవారం ఏకాదశి. నీ ముఖం అది కాదు, రేపు ప్రత్యేకత ఏమిటి? ఏమో నాకు గుర్తులేదు. మీలా అన్ని గుర్తుపెట్టుకుని సాధిస్తూ ఉండటం మా ఇంట వంటా లేదు. నేను మామూలుగా అన్నా నువ్వే కెలుగుతావన్నీ. సరే, నాదే తప్పు, మీరే కరెక్ట్. ఇంటికి ఏమిటి రేపు? పిచ్చి ముఖమా, రేపు మన పెళ్లి రోజే. అవునండి, మర్చిపోయాను సుమా. నువ్వు బాగా ముసలిదానివైపోయావే. ఆ ఓ పొడుచుదాన్ని తెచ్చుకోమని ఎప్పుడో చెప్పాను కాళ్ళు పట్టడానికి. అసలు విషయం విను, రేపటికి మన పెళ్ళై 50 ఏళ్ళు, గోల్డెన్ జూబ్లీ. 50 ఏళ్ళా? అబ్బో, ఇట్టే గడిచిపోయాయి. ఈ 50 ఏళ్లలో మనం ఎన్నిసార్లు తిట్టుకున్నామో ఏమో, ఆ లెక్కలు కూడా మీరే చెప్పండి. ఇదిగో అబ్బాయి అమ్మాయి మనవలు ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతున్నారే. ఫోన్ చేసినప్పుడల్లా వచ్చేమని అంటారు పాపం. నీ మరిది ఫోన్ చేశాడు వెదవకి. సర్వీసులో ఉన్నంతకాలం అన్నా వదినలు గుర్తులేదు, రిటైర్ అయ్యాక పిల్లలెవరూ పట్టించుకున్నప్పుడు గుర్తుకొచ్చాం. ఏమండి, చాలా సంతోషంగా ఉందండి. మన పిల్లలు వస్తున్నామని కూడా చెప్పకుండా వచ్చి మనకు తెలియనివ్వకుండా బంధుమిత్రులందరినీ పిలిచి హోటల్లో పార్టీ ఏర్పాటు చేశారు. అందరూ మెచ్చుకోవడమే, వాళ్ల పిల్లల నిరాదరణకి ఎలా గురి అవుతున్నారో చెప్పడమే. మన మంచితనమే మనకు శ్రీరామరక్ష. మన పైబడిన ఏ బాధ్యతని మనం విస్మరించలేదు. మనస్ఫూర్తిగా ఉన్నంతలో అన్నీ నిర్వహించాం. ఇలా ఈ ఆనందంతో వెళ్ళిపోతే చాలు, ఏం మాట్లాడవి. నిజాలే కదా, ఎల్లప్పుడూ ఉండిపోతామా ఏంటి? కాస్తంత వెనక ముందు, అయితే నేనే ముందు. అమ్మో, ఆ పని మాత్రం చేయకు అమ్మో. నువ్వు లేకపోతే నిన్ను తిట్టకుండా ఒక్క క్షణం కూడా గడవదు నాకు. హోటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి 11 దాటింది కదా. ఇంకా చదువుతున్నారేంటి, పడుకోండి. విడాకుల మీద వ్యాసం వ్రాసారెవరో, విదేశాలలోలా ఇప్పుడూ ఇక్కడ విడాకులు పెరుగుతున్నాయట. ఫారిన్లో ఒక ఆవిడ 6వ మొగుడికి విడాకులు ఇచ్చి గతంలో వదిలేసిన 3వ మొగుడిని 7వ భర్తగా తెచ్చుకుందట. అసలు వీళ్ళు విడాకులు తీసుకున్న కారణాలు చూస్తుంటే ఏమనుకోవాలి? ఈ లెక్కను మనం ఎన్నిసార్లు తీసుకుండాలి? నిన్ను నవలలు చదవద్దన్నప్పుడు, నిన్ను చదివించనందుకు నా మీద కోపాన్ని నీ మీద చూపించినప్పుడు, ఇలా ఎన్నోసార్లు విడాకులు తీసుకుని ఉండాల్సింది. మనసున మనసై బ్రతుకున్న బ్రతికై గడిపే జంటలు బహు అరుదు. వేరువేరు చోట్ల పెరిగిన ఇద్దరు ఒక గూటి క్రింద బ్రతకాల్సి వచ్చినప్పుడు సర్దుబాటు ధోరణి ఇద్దరికీ ఉండాలి. ఇద్దరి అభిప్రాయాలు సంపూర్ణంగా కలవడం అనేది సాధ్యపడని విషయం. ఇద్దరిది

0: ఒకే ధోరణి అయినా కష్టాలు తప్పవు. అందుకే మన వాళ్ళు ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్ళని ఒకటి చెయ్యరు. మౌలికంగా పెళ్ళి అంటే ఓ సర్దుబాటు, ఓ అడ్జస్ట్మెంట్. సంసార బంధంలో ఒకరి మీద ఒకరు గెలవటానికి ప్రయత్నిస్తే గొడవలు తప్పవు. ఒకరికొకరు ఓడిపోతేనే ఇద్దరూ గెలుస్తారు. ఎక్కడైనా ఒకరు గెలిస్తే రెండో వాళ్ళు ఓడిపోతారు. కానీ ఇద్దరూ గెలవడం అనేది ప్రేమ యుద్ధంలోనే సంభవం. అందుకు ముందుగా ఒకరి చేతిలో ఒకరు ఓడిపోవాలి. మన వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో చూడు. పెళ్లికి విస్తరాకులు వేసినప్పటినుంచి పండుటాకులై రాలిపోయేంత వరకు విడాకుల ప్రసక్తి లేకుండా కలిసి ఉండేటట్లు చేసిన ఘనత ఈ మూడుముళ్ల బంధానిదే. అందుకే భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటోంది. ఏమంటావు? బాగా చెప్పారు. మీకు కాస్త బుర్రుందండి, ఒప్పుకున్నావుగా ఎప్పుడో. అందుకే వెర్రి వేపకాయంతున్నా విడాకులివ్వండి. ఏ అమ్మూ అమ్మూ, అప్పుడే నిద్రపోయావా? మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్రలోకి జారుకుంటావు. ఈ కోణం చాలు విడాకులు తీసుకోవడానికి విదేశాల్లో అయితే. అమ్మూ వెళ్ళి ముందు వెళ్ళిపోతానని చెప్పి మరీ ముత్తైదువుగా వెళ్ళిపోయావా అమ్మూ? నీ కోరిక తీర్చుకుని నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా అమ్మూ? నా కోపతాపాలు ఎవరి మీద చూపించను. ఈ వయసులో ఈ విధంగా నాకు విడాకులిస్తావా? తమలపాకులు, విస్తరాకులు, పండుటాకులు, ఈ ఆకులెప్పుడు ఒక్కటే ఉండదు, ఏకవచన ప్రయోగం కూడదు. విడాకులు మాత్రమే బహువచనం. ఈ పండుటాకుకి ఇప్పుడు ఇలా విడాకులిస్తావా అమ్మూ? అన్యాయం. నీ అమృతాన్ని తాగింది ఇలా పండుటాకులా మిగలడానికా? అన్యాయం అమ్మూ, అన్యాయం. శ్రోతలు, ఇంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో పండుటాకు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 11వ తేదీ నుంచి జరగనున్న శ్రీ లక్ష్మీ శరణ్ నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ చైర్మన్, కార్యనిర్వహణాధికారి శివరామరాజు అరుణ్ కుమార్ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరిగే కార్యక్రమాల్లో సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొనే భక్తులు ముందుగానే పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ప్రసాదం భక్తులకు అందించేందుకు ఇండియా పోస్ట్ ద్వారా ప్రత్యేక సౌకర్యం కల్పించినట్లు భీమవరం డివిజన్ తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ కె హరికృష్ణ ప్రసాద్ గురువారం తెలిపారు. ప్రసాదం నిమిత్తం 116 రూపాయలు చెల్లించిన వారికి దసరా ఉత్సవాల ప్రారంభం అనంతరం ప్రసాదం ప్యాకెట్ దగ్గరలో ఉన్న తపాలా శాఖ ద్వారా భక్తులకు అందజేస్తామని, ఈ సదవకాశం భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. భీమవరం పట్టణంలో ప్రస్తుతం ఉన్న వార్డుల్లోకి మరో 4 గ్రామాలు విలీనం చేస్తూ గతంలోనే రాజపత్రం విడుదలైంది. తాజాగా వాటిని ఖరారు చేసే ఉత్తర్వులతో పాటు ఆ గ్రామాలను పట్టణంలోని వార్డుల్లో విలీనం చేస్తూ ఉన్నారు. వార్డుల పునర్విభజనపై సూచనలు, సలహాలను ఈ నెల 14వ తేదీ వరకు స్వీకరిస్తారు. భీమవరం పట్టణం ఇప్పటివరకు 39 వార్డులతో ఉండగా ఇకపై 52కు చేరనుంది. విలీన గ్రామాలైన తాడేరు, రాయలం, చిన అమిరం, కొవ్వాడ, అన్నవరంలోని ప్రాంతాలను 52 వార్డుల్లో విలీనం చేస్తూ ఉన్నారు. 2021 ఓటర్ల జాబితా ప్రకారం భీమవరం పురలో 1,48,083 మంది ఓటర్లు ఉన్నారు. 4 గ్రామాలకు చెందిన జనాభాతో కలిపి 1.80 లక్షలు దాటనుంది. మెంటేవారి తోట నుంచి వార్డుల సరిహద్దులను ఎంపిక చేస్తూ ఉన్నారు. ఒక్కో వార్డులో 2,300 నుంచి 2,800 మంది ఓటర్లు ఉండవచ్చని అంచనా వేశారు. తాజా ప్రకటనతో గతంలో ఉన్న వార్డులకు సరిహద్దులు మారనున్నాయి. ఓట్లు కూడా ఆయా కుటుంబాల్లోని సభ్యులందరివి ఒకే పోలింగ్ బూత్లోకి వచ్చేలా కసరత్తు చేస్తూ ఉన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి ప్రాధాన్య విభాగాల ఉద్యోగుల వైద్య పరీక్షలకు జిల్లా వైద్య మండలిని ఏర్పాటు చేశామన్నారు ఏలూరు డీఈఓ ఎం వెంకటలక్ష్మమ్మ. ఉద్యోగులను స్థానిక కేడర్లకు కేటాయించే ప్రక్రియలో కొన్ని ప్రాధాన్య విభాగాలను ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16వ తేదీ వరకు ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేస్తామని అన్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి, పోలవరం ప్రాంతాలకు చెందిన పాఠశాలల విద్యాశాఖ ఉద్యోగులు ఏలూరు జిల్లా సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య మండలిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్, ప్రధాన న్యూరో సర్జరీ, కిడ్నీ, కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నవారు తగిన ధృవపత్రాలతో జిల్లా వైద్య మండలికి హాజరు కావాలని ఆమె గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో అమరావతి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించారు. బ్యాలెట్ పెట్టెలు, బ్యాలెట్లు సిద్ధంగా ఉంచాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ నాగరాణి వివరించారు. జేసీ కేఆర్ కల్పశ్రీ, అదనపు ఎస్పీ డి విశ్వనాథ్, పంచాయతీ అధికారి దోసిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటర్ల తుది జాబితా ఈ నెల 16న విడుదల చేస్తామని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ 2026లో వివిధ కారణాలతో 85,444 మంది ఓటర్లు చిరునామాలు అందుబాటులో లేరని గుర్తించారు. ముసాయిదా ప్రచురణ అనంతరం నోటీసులు అందించిన దశలో తుది జాబితాలో చేర్చకూడదని మరో 4,406 మంది ఓటర్లను అనర్హులుగా తేల్చారు. అయితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అర్హులు ఓటర్గా నమోదు కాకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో తొలగించిన ఓట్ల జాబితాపై బూత్ స్థాయి అధికారులు మరోసారి ఇంటింటి పరిశీలన చేస్తారు. ఓటర్ల జాబితాలో పేరులేని అర్హులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేస్తారని కలెక్టర్ తెలిపారు. వాహనాల ఫిట్నెస్ ధృవీకరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏటీఎస్లను అమల్లోకి తీసుకొచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో రవాణా శాఖ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తూ ఉండగా ఏపీలో ప్రైవేట్ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించారు. దీని ద్వారా పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావించింది. ఫిట్నెస్ కోసం గతంతో

0: పరిశీలిస్తే తమపై ఆర్థిక భారం పెరిగిందని వాహనదారులు చెబుతున్నారు. గతంలో రవాణా శాఖ అధికారులు స్వయంగా వాహనాలను తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేవారని, ఇప్పుడు ఏటీఎస్లకు బాధ్యతలు అప్పగించిన తర్వాత ఫిట్నెస్ పొందేందుకు అయ్యే ఖర్చు పెరిగిందని వాహనదారులు చెబుతున్నారు. ఏటీఎస్ కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం రెండేళ్ల పాటు ఫిట్నెస్ రుసుములో విసులుబాటు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ మొత్తాన్ని ఏటీఎస్ నిర్వాహకులకు చెల్లించే విధానం ఉన్నట్లు సమాచారం. వాహనదారులు చెల్లిస్తున్న అదనపు సొమ్ములు ప్రశ్నార్థకంగా మారిందని పలువురు వాపోతున్నారు. పాలకోడేరు మండలంలో ఏర్పాటు చేసిన ఏటీఎస్ కేంద్రానికి జిల్లాలోని దూర ప్రాంతాల నుంచి వాహనాలను తీసుకువెళ్లడం వాహనదారులకు ఇబ్బందిగా మారుతోంది. ఆటోలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో దూర ప్రయాణం చేయాల్సి రావడంతో ఇంధన ఖర్చు పెరగడంతో పాటు ఒకరోజు మొత్తం వాహనాన్ని నడపలేకపోతూ ఉన్నామని వారు చెబుతున్నారు. ఆటోలు నిర్ణీత పరిమితికి మించి ప్రయాణిస్తే కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వాహనదారుల్లోనూ ఉంది. దీంతో ఫిట్నెస్ కోసం ఏటీఎస్ కేంద్రానికి వెళ్లడమే అదనపు వ్యయంగా మారుతోందని చెబుతున్నారు. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని జిల్లాలో మహిళలు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. బస్సు ప్రయాణాల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉంటూ ఉన్నారు. గతంలో మహిళల ప్రయాణం తక్కువగా ఉండేది. స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పురుషుల సంఖ్య తగ్గిపోయింది. 100 మంది ప్రయాణాలు చేస్తే అందులో మహిళలు 66 మంది ఉంటూ ఉన్నారు. స్త్రీ శక్తి పథకం నివేదికను ప్రజా రవాణా శాఖ మేనేజింగ్ డైరెక్టర్ కు అందించారు. జిల్లా అధికారులతో MD విజయవాడలో సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా వివరాలు సేకరించారు. ప్రతి విద్యా సంస్థ రవాణా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, డ్రైవర్లకు సరైన అనుభవం ఉండాలని, ఫిట్నెస్ ఇన్సూరెన్స్ వంటి పత్రాలు లేకుండా బస్సులు నడపకూడదని, ప్రతిరోజు డ్రైవర్లకు విధిగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే బస్సులను రోడ్డెక్కించాలని, నిబంధనలు పాటించిన బస్సులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి వాహనాలు సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని జిల్లా ఆర్టీఏ అధికారి కృష్ణారావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆక్వా సాగులో మెలకువలతో రైతులు లాభసాటిగా ముందుకు సాగాలని ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం పెద అమీరం రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో 3 రోజుల పాటు జరిగే ఆక్వా ఎక్స్ ఇండియా ఎగ్జిబిషన్ ను గురువారం ఆయన ప్రారంభించారు. ఆక్వా రంగం జిల్లాకు పెట్టింది పేరని, ఇటువంటి అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆక్వా రైతులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎంతో సహకారం అందిస్తున్నాయని అన్నారు. దాదాపు 73 స్టాళ్లలో అనేక రకాల ఉత్పత్తులను రఘురామకృష్ణంరాజు, APIAC చైర్మన్ మంతెన రామరాజు, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తదితరులు తిలకించారు. భవన నిర్మాణ కార్మికులు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను వినియోగించుకోవాలని సహాయ కార్మికాధికారి ఏ గోపికుమార్ సూచించారు. తాడేపల్లిగూడలోని SVR సర్కిల్లోని విజయభారతి ఐటీఐలో జాతీయ నిర్మాణ అకాడమీ, ఏపీ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతుల్లో గురువారం ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా కార్మికులు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు. అనంతరం శిక్షకుడు సూర్యచక్ర మాట్లాడుతూ, ప్రస్తుతం తాపీ పనివారికి 15 రోజులు శిక్షణ ఇస్తున్నామని, నిర్మాణంలో పాటించాల్సిన సాంకేతిక అంశాలు, మెలకువలను, ఆధునిక పరికరాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జనగణన 2027 2 దశ జనాభా లెక్కింపు సన్నద్ధతపై అమరావతిలో ఈ రోజు జరిగే రాష్ట్రస్థాయి సమావేశానికి కలెక్టర్ నాగరాణి హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ సమావేశానికి ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారిగా కలెక్టర్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పాల్గొంటూ ఉన్నారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత

0: పాలియేటివ్ కేర్ కేంద్రం సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు. అంతేకాదు అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్ విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్ సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622345.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట ముక్కుది బిడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజ్ మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: శ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

Dr. Sanjeev Homeo Care Germany, Switzerland and High Quality Homeo Medicine Tho Chikitsa Chechunna Ekaika Homeo Hospital Mana Dr. Sanjeev Homeo Care Dr. Satya Sanjeev Chikam MD Homeo Infertility, Piles, Fissure, Kidney Lorallu, Strilalo, Fibroids, PCOD, Ovary Tumors, Fits, Pakshavatam, Diabetes, Thyroid, Spondylitis, Hair Fall, Motimalu, Psoriasis, Bully, Liver, Kidney Samasyalu, Gallstones, Gastric Anni Dirghakalika Vyadhulaku వంద శాతం ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: Vishnu FM 90.4.
1: హలో లిసనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. లిసనర్స్, ఇవాటి ఆయుష్మాన్ భవ ప్రోగ్రామ్ లో ఒక మంచి హెల్త్ రిలేటెడ్ టాపిక్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. నేను మీ ఆచే వేద. మరి ఆ టాపిక్ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిసనర్స్, మరి నిన్నటి ప్రోగ్రామ్ లో అయితే మనం ఫుడ్ గురించి, ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, మారిన మన ఫుడ్ హ్యాబిట్స్ గురించి, అలా మారడం వల్ల మనకు కలిగే సమస్యల గురించి, అలాగే పౌష్టికాహార లోపాల గురించి అయితే తెలుసుకున్నాం కదండి. సో ఇప్పుడైతే నేను మీ అందరితో రక్తహీనతను, పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే మనం తీసుకోవాల్సిన విటమిన్స్, మినరల్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఇవాళ మన ప్రోగ్రామ్ లో అయితే ఫస్ట్ గా నేను విటమిన్ ఏ గురించి చెప్పబోతున్నాను. సాధారణంగా కంటి చూపు కోసమే విటమిన్ ఏ అనుకుంటారు, కానీ వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం ఈ విటమిన్ ఏ కి చాలా ఎక్కువగా ఉంటుంది. కణాలను వృద్ధి చేసే ఈ విటమిన్ ఏ గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు లాంటి కీలక అవయవాలు సరిగ్గా పనిచేసేలా చేస్తుంది.

వ్యాధులకి గాయాలు మానడానికి తోడ్పడుతుంది. రోగ నిరోధక వ్యవస్థలో భాగమైన తెల్ల రక్త కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మ కణాలు దెబ్బతినకుండా చూస్తూ సూక్ష్మ క్రిములను శరీరంలో ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూ, జ్వరాలు లాంటివి రాకుండా కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ కూడా అయిన ఈ విటమిన్ ఏ బొప్పాయి, మామిడి, పాలకూర, క్యారెట్లు, చేపలు, గుడ్లు లాంటి వాటిల్లో దొరుకుతుంది. విటమిన్ ఏ లాంటిదే ప్రో విటమిన్ గా పేర్కొంటున్న బీటా కెరటోన్. ఇది చిలకడ దుంప, క్యారెట్లు, పాలకూరల్లో పుష్కలంగా లభిస్తుంది. ఇక విటమిన్ బి గురించి చెప్పాలంటే 10-12 ఏళ్ల పిల్లలకు కూడా ఈ మధ్య విటమిన్ B12 లోపం ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతలో కనిపించే ప్రధాన లక్షణాలన్నీ ఈ విటమిన్ లోపం వల్ల వచ్చేవే. థయామిన్, రిబోఫ్లెవిన్, బయోటిన్, ఫోలిక్ యాసిడ్ లాంటి బి కాంప్లెక్స్ విటమిన్ లో ముఖ్యమైనది B12. ఇది లేకపోతే ఎర్ర రక్త కణాలు సరిగ్గా పనిచేయవు. దాంతో ఆక్సిజన్ ను తీసుకెళ్లే సామర్థ్యం తగ్గిపోతుంది. శరీరానికి శక్తినిచ్చే బి విటమిన్ ఆహారంలో మాంసకృతులు జీర్ణం అవ్వడానికి, తెల్ల రక్త కణాలు వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తిని ఎప్పటికప్పుడు ఉత్తేజితం చేస్తూ బ్యాక్టీరియా, వైరస్లను ఎదుర్కొనేలా చేస్తుంది. గుడ్లు, చేపలు, మాంసం లాంటి వాటిలో ఎక్కువగా ఉండే బి విటమిన్ అవి తినని వారిలో అధికంగా లోపిస్తుంది. విటమిన్ సి గురించి చెప్పాలంటే తెల్ల రక్త కణాల ఉత్పత్తిని, పనితీరుని ఎంతో మెరుగుపరిచే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పచ్చు. రోగ నిరోధక శక్తిని ఇది పెంచుతుంది. అలర్జీలను, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీన్ని శరీరం నిల్వ చేసుకోలేదు కాబట్టి రోజు ఆహారంలో తగినంత తీసుకోక తప్పదు. నిమ్మ, బత్తాయి, నారింజ, ఉసిరి, స్ట్రాబెర్రీ, జామ, బొప్పాయి, క్యాబేజ్, పచ్చిమిర్చి, బంగాళదుంప, బ్రోక్లీ, కొత్తిమీర లాంటి వాటిల్లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. సి విటమిన్ నిమ్మజాతి పండ్లలోనే ఉంటుందని చాలా మందికి అపోహ. నిజానికి 100 గ్రాముల నిమ్మ పండు కన్నా జామ పండ్లలో 3 రెట్లు, కొత్తిమీరలో 2 రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఇక నిమ్మల్లో, బొప్పాయిలో దాదాపు సమంగానే విటమిన్ సి దొరుకుతుంది. లిజనర్స్, మరి మన టాపిక్ ని కంటిన్యూ చేసే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ నైతే ప్లే చేయబోతున్నాను. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నేశారు కదండి. ఇప్పుడు మనం మన టాపిక్ ని అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు నేను మీకు అందరికి విటమిన్ డి గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే చిన్న పనికే అలసిపోవడం, మెట్లెక్కినా దిగినా కండరాల నొప్పి, తరచూ జ్వరం, జలుబు లాంటి అనారోగ్యాలు ఇబ్బంది పెడుతున్నట్లయితే చాలినంత డి విటమిన్ లభించడం లేదని అర్థం. సూర్యరశ్మి నుంచి సహజంగా లభించే డి విటమిన్ కూడా లోపించడానికి కారణం ఎండ పొడపడకుండా సాగిపోతున్న మన జీవన శైలి. ఆహారం నుంచి కాల్షియం, ఫాస్ఫరస్ లను శరీరం గ్రహించడానికి ఇది తోడ్పడుతుంది. ఈ రెండు ఎముకల తయారీకి, బలానికి అత్యంత అవసరమైన మూలకాలు. డి విటమిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. రోగకారక క్రిములతో పోరాడే టీ కణాలు రోగనిరోధక కణాల పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది లోపిస్తే చిన్నారుల్లో రికెట్స్ తో పాటు శ్వాసకోశ సంబంధ సమస్యలు వస్తాయి. స్త్రీలలో ఆస్టియోఫోరోసిస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. గర్భిణుల్లో డి విటమిన్ లోపిస్తే పాపాయి తక్కువ బరువుతో పుట్టవచ్చు, ఎదుగుదల లోపాలు కూడా ఉండవచ్చు. సో డి విటమిన్ ని సహజంగా పొందాలంటే రోజు కాసేపు ఎండలో నిలబడాలి. ఆహార పదార్థాల విషయానికి వస్తే చేపలు, కాడ్ లివర్ ఆయిల్, గుడ్డ యొక్క పచ్చసోన, లివర్, చికెన్, పుట్టగొడుగులు, పాలు, పాల ఉత్పత్తులు, ఫోర్టిఫైడ్ నూనెలు, చిరుధాన్యాలు, పప్పులు, సోయా, నువ్వుల లాంటి వాటిల్లో ఈ డి విటమిన్ మనకు లభిస్తుంది. లిసనర్స్, ఇప్పుడైతే మనం విటమిన్ ఇ, విటమిన్ కే ల గురించి తెలుసుకుందాం. మిగిలిన విటమిన్లు అంత ఎక్కువగా వీటిని మనం మాట్లాడుకోము, కానీ నిజానికి విటమిన్ ఏ, విటమిన్ కే లు కూడా చాలా ముఖ్యమైనవి. ఆహార పదార్థాల ద్వారా లభించే విటమిన్ ఇ శరీరంలోని సహజ వ్యాధి నిరోధక శక్తికి అండగా నిలుస్తుంది. ఒకవైపు ప్రత్యక్షంగా టీ కణాల సామర్థ్యాన్ని, కణ విభజనను పెంచుతూనే మరొక వైపు పరోక్షంగా ఇన్ఫ్లమేషన్ కు సహకరించే కారకాలను అడ్డుకుంటుంది. విటమిన్ ఇ లోపిస్తే శ్వాసకోశ సంబంధిత సమస్యలు, అలర్జీలు పెరుగుతాయి. 14 ఏళ్లు పైబడ్డ వారందరికీ ఇది అవసరం. పొద్దుతిరుగుడు గింజల నూనె, గుమ్మడి గింజలు, సోయాబీన్ నూనె, బాదం, వేరుశెనగల లాంటి గింజ పప్పుల్లో, అంతేకాకుండా పాలకూరలో కూడా ఎక్కువగా విటమిన్ ఇ లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలో అనవసర కణాలను తొలగి

నుంచి కొత్త కణాలను తయారు చేసే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది కే విటమిన్. ఈ పనులు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇక తాజా ఆకుకూరలు, గుడ్ల వంటి వాటిల్లో విటమిన్ కే ఎక్కువగా లభిస్తుంది. మరి లిసనర్స్, ఇప్పుడు మీకోసం అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ ని ప్లే చేయబోతున్నాను. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజ్ మినహాయింపు. అంతేకాదు అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూం, బొండి రోడ్, భీమవరం.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యత

0: దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. లిసనర్స్, ఇప్పుడైతే మనం మినరల్స్ గురించి మాట్లాడుకుందాం. విటమిన్లతో పాటు పట్టించుకోవాల్సిన మరో కీలకమైన పోషకమే ఐరన్, జింక్ లాంటి మినరల్స్. రక్తహీనత సమస్యకు ప్రధాన కారణం ఐరన్ డెఫిషియన్సీనే. ఇది రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి తోడ్పడుతుంది. శరీరంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ తలెత్తినప్పుడు లింఫ్ కణాలు అక్కడికి చేరుకొని రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. అవి అలా పనిచేసేందుకు ఐరన్ కావాలి. మాంసం, చికెన్, పప్పులతో పాటు పాలకూర, తోటకూర లాంటి ఆకుకూరల్లోనూ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇక కణాల్లో జరిగే చాలా పనులకు జింక్ అవసరమవుతుంది. దెబ్బతిన్న రోగ నిరోధక వ్యవస్థ కోలుకోవడానికి తోడ్పడుతుంది. గింజధాన్యాలు, మాంసం, పాలు, పెరుగు, మజ్జిగ, చీజ్ తదితర పదార్థాల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. కానీ చాలా మంది విటమిన్లతో పాటు మాంసకృతుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేశంలో దాదాపు 90% చాలినంత ప్రోటీన్లు తీసుకోవడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల మధుమేహం పెరుగుతోందని గుర్తించిన నిపుణులు ఆహారంలో పిండి పదార్థాలు 55%, కొవ్వు పదార్థాలు 25% కి పరిమితం చేసుకుని 20% దాకా ప్రోటీన్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ప్రోటీన్లు కణాలను మరమ్మత్తు చేస్తాయి. అప్పుడే రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. యాంటీబాడీలు, రోగ నిరోధక కణాలు చురుగ్గా ఉంటాయి. కందులు, పెసలు, శనగలు, రాజ్మా వంటి పప్పు దినుసుల్లో, పెరుగు, మజ్జిగ, లస్సీ వంటి పాల ఉత్పత్తుల్లో, చికెన్, మాంసం, గుడ్లలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మరి చూసారు కదండి లిసనర్స్, అన్ని మనకు తెలిసిన పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లే, అన్ని అందుబాటులో ఉండేటివే. మరెందుకు నిర్లక్ష్యం? ఆయా రకాలన్నీ ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా వంటల్ని ప్లాన్ చేసుకోవడం మన చేతుల్లో పనే. రుచుల మీద ఇష్టాయిష్టాల్ని పక్కన పెట్టి ఆరోగ్యానికి అవసరమైన వాటిని రుచిగా వండుకోవాల్సి ఉంటుంది. లిసనర్స్, విన్నారు కదండి, ఇది వాటి ఆయుష్మాన్ భవ. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవా. మరి నేను మీ ఆచే వేద సైనింగ్ ఆఫ్. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: స్వయాన చెబుతున్నారు అనుబంధాలు గడతేరే పాఠం.
1: ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. 9989838444.

0: FM 90.4.
1: పశుదానా కోసం గింజలను మొలకెత్తించడం. రైతుల ఆర్థిక విధానంలో పశువులు ముఖ్యమైనవి. పాలు, గుడ్లు, మాంసాలతో పాటు పశువుల వల్ల రైతులకి ఆదాయం కూడా వస్తుంది. కానీ పశుదానా సరిగ్గా సమతులం కాకపోతే పశువుల ఉత్పాదకత తగ్గి వాటి ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడుతుంది.
2: వర్షాకాలంలో మా పశువులు పచ్చగడ్డిని మేస్తాయి. వాటికి మేం కొంత పొడిదానా కూడా వేస్తాం. కానీ ఎండాకాలంలో పచ్చగడ్డి దొరకడం కష్టం. మేం పొడిదానా మాత్రమే పెట్టగలం. దాంతో మా పశువులు బలహీనమై పాలు తక్కువ ఇస్తాయి. మా ఆదాయం తగ్గుతుంది.
1: పోషకాహారం దొరక్కపోతే పశువులు బరువు తగ్గి పాలు తక్కువ ఇస్తాయి. పైగా ఆ పాలల్లో కొవ్వు తగ్గుతుంది. 2 వారాలలోపే వాటి బొచ్చు రంగు తగ్గి చర్మ వ్యాధులు వస్తాయి. సరిగ్గా మేపని ఆవులకి దూడలు తక్కువ పుట్టి తేలికగా రోగాల బారిన పడతాయి. సమతులమైన దానాలు సరైన మొత్తాల్లో ప్రోటీన్లని, శక్తిని, ఖనిజాలని, పొడిదానా నుంచి విటమిన్లని సమకూర్చాలి. సమతులమైన దానాలో పచ్చిగడ్డి, కాన్సన్ట్రేట్లు, ఉప్పుతో సహా ఇతర ఖనిజాలు కూడా అందుతాయి. కనుక పశువు

0: లు ఆరోగ్యంగా ఉంటాయి. కానీ సమతులమైన దాణ ఖరీదైంది కావచ్చు. ఈ వీడియోలో పశువులకి మొలకలు తాజా పోషకాహారాన్ని ఎలా అందిస్తాయో, వాటి వల్ల దాణా ఖర్చులు ఎలా తగ్గుతాయో చూద్దాం. గింజలని కొద్దిసేపు నీళ్లలో ముంచితే అంకురోత్పత్తి జరుగుతుంది. ఆ అంకురాలనే మొలకలు అంటారు.
1: నాకు పశుదానాకయ్యే ఖర్చు సగానికి తగ్గిపోయింది. మొలకెత్తిన గింజల బరువు రెట్టింపు కాబట్టి మాకు తక్కువ దాణా సరిపోతుంది.
2: వారం రోజుల్లో ఒక పశువు రోజు ఇచ్చే పాలు 1.5 లీటర్ నుంచి లీటర్ వరకు పెరిగాయి. ఇంతకుముందు మా పశువులు రోజుకి 25 లీటర్ల పాలు ఇచ్చేవి. ఇప్పుడు అవి 26 లీటర్లు ఇస్తున్నాయి. పాలలో కొవ్వు కూడా పెరిగింది. పాల సేకరణ కేంద్రంలో కొవ్వును కొలిచినప్పుడు మా పాలలో కొవ్వు ఎక్కువ ఉంటే మాకు ఎక్కువ డబ్బులు వస్తుంది. వాటి రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు దానికి గిరాకీ పెరిగింది. పశువుల చర్మం కూడా మెరుగైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు వాటి బొచ్చు తాజాగా కనిపిస్తుంది.
0: ఇంతకీ గింజల కన్నా మొలకలు ఎలా శ్రేష్టం? మొలకెత్తడం వల్ల గింజల్లోని పిండిని పూర్తిగా చక్కెరగా మారుతుంది. కాబట్టి గింజల కన్నా మొలకలు తేలికగా జీర్ణమవుతాయి.
3: మొలకలు అద్భుతమైన ఆహారం. వాటిల్లో పశువులకి తేలిగ్గా జీర్ణమయ్యే ఎంజైమ్లు ఉంటాయి. మొలకలెత్తడం వల్ల గింజల్లో ఉండే ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు పూర్తిగా లభిస్తాయి.
0: మీ అవసరాన్ని బట్టి మొలకలని ఏడాది పొడవునా ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనికోసం భూమి గాని, అందులో ఏదైనా కట్టే అవసరం గాని లేకపోవడం ఒక పెద్ద లాభం. మీ దగ్గరున్న గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న వంటి ఏ గింజలనైనా వాడవచ్చు. మీ పశువులు బలహీనపడి పాలు తక్కువ ఇస్తుంటే మీరు వాటికి సోయాబీన్స్, పప్పులు, బఠానీలు, మటికల పప్పు, పెసల వంటి వాటి మొలకలని మేపవచ్చు.
3: ఎదకరాని ఆవుకి మేము మటికల పప్పుని పెడతాం. రోజుకి 1 కిలో మొలకలు చొప్పున 4 రోజులు మేపితే ఆవు ఎదకి వస్తుంది.
2: మామూలుగా గోధుమలు, మొక్కజొన్న గింజలను మొలకల కోసం వాడతాను. జబ్బు పడిన పశువులు కోలుకోవడానికి అప్పుడప్పుడు పప్పులు వాడతాను. ఇవేవి మా పొలాల్లో పండించను. డబ్బు ఆదా కావడానికి మార్కెట్లో కొన్ని పప్పుల ధరలు తగ్గిపోయినప్పుడు కొని పెట్టుకుంటాను. గింజలని పప్పులని బజార్లో గాని ఇతర రైతుల దగ్గర గాని కొనేటప్పుడు అవి నూకగా అనారోగ్యంగా ఉన్నాయా అని చూస్తాను. ఒకసారి అంకురోత్పత్తి పరీక్ష చేసి పనికొస్తాయని తేలితేనే కొంటాను.
0: ఇప్పుడు భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన కిషోర్ పన్సారే గింజల అంకురోత్పత్తిని పరిశీలించే పద్ధతిని చూద్దాం. ఒక పరీక్ష కన్నా 3 పరీక్షలు ఉత్తమం. 3 శుభ్రమైన గోనెగుడ్డ ముక్కలు గాని, 3 నూలుగుడ్డ ముక్కలు గాని తీసుకోవాలి. వాటిని నీళ్లలో తడిపి పిండి నేల మీద పరవాలి.
2: 3 గోనెగుడ్డ ముక్కల మీద గింజలు పరుస్తాను. 3 ఇంటి మీద మొలకెత్తిన గింజలను లెక్క పెడతాను. నాణ్యమైనవని నిర్ధారణ అయిన తర్వాతే ఆ గింజలను కొనాలా వద్దా అనేది తెలుసుకుంటాను.
0: మీరు కొనదలుచుకున్న గింజల్లోంచి 50 గింజలని గోనెగుడ్డ లేక నూలుగుడ్డ మీద సగానికి పరవాలి. గింజల మధ్య వేలుడు ఎడం ఉండాలి. మిగిలిన గుడ్డని గింజల మీదికి మడిచి కప్పాలి. స్ప్రే బాటిల్తో గాని, మిస్టర్తో గాని అప్పుడప్పుడు గుడ్డని తడుపుతూ ఉంటే అవి వెచ్చగా తేమగా ఉంటాయి. 2-3 రోజుల తర్వాత గుడ్డని తెరవాలి. గింజలకి మొలకలు వచ్చి ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్న మొలకలని లెక్కపెట్టి ఆ సంఖ్యని రాసిపెట్టుకోవాలి. 50లో 45 గింజలు మొలకెత్తితే ఆ గింజలు మొలకలకి పనికొస్తాయి.
3: కొనే ముందు గింజలకి ఉన్న మొలకెత్తే సత్తా తెలుస్తుంది కాబట్టి ఈ పరీక్ష మాకు బాగా పనికొస్తుంది. పొలంలో పంటలని నాటేటప్పుడు కూడా మేం ఈ పద్ధతినే పాటిస్తాం. మంచి దిగుబడి నిర్ధారిస్తుంది.
0: ఇప్పుడు మొలకలని తయారు చేసుకోవడం ఎంత తేలికో చూద్దాం. నాణ్యమైన గింజలని వాడాలి. నూకలని ఆరోగ్యంగా లేని గింజలని వాడవద్దు. అవి సరిగ్గా ఎదగవు. చేత్తో నూరిన గింజలైతే ఎక్కువ మొలకలు వస్తాయి. గింజలని ఒక తొట్టెలో పోయాలి. 1/2 ఉప్పు కలిపితే మొలకెత్తిన గింజల మీద బూజులు పెరగవు. శుభ్రమైన గోరువెచ్చని నీళ్లు పోయాలి. అది గింజలు మొలకెత్తడానికి దోహదపడుతుంది. పైకి తేలిన గింజలు మొలకెత్తవు కాబట్టి వాటిని తొలగించాలి. మిగిలిన వాటిని 12 గంటల పాటు నానబెట్టాలి. తొట్టెని నీడలో గాని ఇంట్లో గాని ఉంచాలి. 12 గంటల తర్వాత నీళ్లని పారబోయాలి. గింజల్ని శుభ్రమైన గోనెగుడ్డలో గాని గుడ్డ సంచిలో గాని పోయాలి. వెచ్చగా ఉండడానికి సంచిని మూయాలి. దాన్ని షెడ్లో గాని ఇంట్లో గాని ఉంచాలి. వేడి రోజుల్లో 16 నుంచి 18 గంటల్లో గింజలు మొలకెత్తుతాయి. చల్లగా ఉంటే 24 గంటల కన్నా ఎక్కువ పట్టవచ్చు. సంచిని దుప్పటితో చుట్టవచ్చు. గింజల నుంచి 1 నుంచి 2 సెంటీమీటర్ల పొడవున మొలకలు వచ్చినప్పుడు వాటిని గోనె సంచిలో నుంచి బయటకు తీయవచ్చు. ఇప్పుడవి పశువులకు పెట్టడానికి సిద్ధమయ్యాయి.
3: మురిగ్గా ఉన్న గోన్సంచిలో గాని గుడ్డ సంచిలో గాని మొలకలని ఉత్పత్తి చేస్తే బూజులు పుడతాయి. అలా జరగకుండా ఉండడానికి గోన్సంచిని శుభ్రమైన నీళ్లలో ఉతికి ఎండలో ఆరేస్తాను.
0: రోజుకొకసారి ఒక్కొక్క ఆవుకి అరకిలో లేక 4-5 గుప్పెల చొప్పున

0: మొలకెత్తిన గింజలని ఇతర దానాతో కలిపి మేపాలి.
1: జైవిక పాలను ఉత్పత్తి చేసేందుకు మా ఆవులకి మొలకలను మేపుతాను. దానివల్ల ఆ జైవిక పాలు సేవించిన కస్టమర్లకి మేలు జరుగుతుంది. మొలకల్లోని పోషకాలు వాళ్ళకి పాల ద్వారా అందుతాయి. ఆవులు ఆరోగ్యంగా ఉంటాయి, జబ్బు పడవు. నేను వేరే మందులేవి వాడను. అది అటు ఆవులకి ఇటు కస్టమర్లకి లాభదాయకం.
0: మొలకలని ఇతర పశువులకి కూడా మేపవచ్చు. గొర్రెకి 1-2 గుప్పెల చొప్పున వారానికి 2 సార్లు మేపాలి. దాదాపు 10 కోళ్లకి రోజుకోసారి గుప్పెడు మొలకలని పెట్టవచ్చు. మనం నేర్చుకున్నది మరోసారి చూద్దాం. పశువులు సమతుల ఆహారాన్ని తింటే ఆరోగ్యంగా ఉంటాయి. మొలకలెత్తడం వలన గింజలు తేలికగా జీర్ణమవుతాయి. మొలకలెత్తిన ధాన్యాల్లో ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు పశువులకి ఎక్కువగా అందుతాయి. మీకు అవసరమైనప్పుడల్లా ఏడాది పొడవునా మొలకలని తయారు చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్నల వంటి ఏ గింజలనైనా వాడవచ్చు. చేత్తో నూరిన గింజలను వాడాలి. బజార్లో కొనే ముందు కొందరు రైతులు గింజలని అంకురోత్పత్తి పరీక్షలు చేస్తారు. మొలకలు రావడానికి గింజలని ఒక తొట్టెలో పోసి అరగుప్పెడు ఉప్పు వేసి తొట్టెలో శుభ్రమైన గోరువెచ్చని నీళ్లు పోయాలి. దాదాపు 12 గంటల సేపు గింజలను నానబెట్టాలి. ఇప్పుడు నీళ్లు తీసేసి గింజలని శుభ్రమైన సంచిలో పోయాలి. 24 గంటల తర్వాత గింజలకి మొలకలు వస్తాయి. వాటిని పశువులకి మేపవచ్చు. మొలకెత్తిన గింజలను వాడి దానాకయ్యే ఖర్చులను తగ్గించుకోవచ్చు. మీ ఆవులు మంచి పాలని ఎక్కువగా ఇస్తాయి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, వెల్కమ్ టు అది సంగతి. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జీ జాహ్నవి. లిసనర్స్, ఈరోజు అది సంగతిలో బర్త్డేకి సంబంధించిన కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ గురించి తెలుసుకుందాం. రంగుల్లో వెలిగే కొవ్వొత్తులు అంటండి, మరి దీని సంగతి ఏంటో తెలుసుకుందాం. హ్యాపీ బర్త్డే టు యూ అంటూ కొవ్వొత్తుల్ని ఊదడంతోనే కదా వేడుక మొదలవుతుంది. ఎందుకంటే పుట్టినరోజు సంబరంలో కేకుకి ఎంత స్థానం ఉంటుందో అదే ఎన్నో బర్త్డేనో అనే అంకుల్ చెబుతూ కేక్ పైన కూర్చునే కొవ్వొత్తుకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుందండి. అందుకే మరి క్యాండిల్స్లోనే పువ్వులా విరిసేవి, మెరిసే అక్షరాలవి, ఆకట్టుకునే అక్షరాల్లోవి తయారవుతున్నాయి. కానీ ఇప్పుడు ఇంకాస్త థ్రిల్ ఇవ్వడానికి కలర్ ఫ్రేమ్ హ్యాపీ బర్త్డే క్యాండిల్స్ వచ్చేసాయండి. చూడగానే వీటి ప్రత్యేకత ఏంటో అర్థం కాదు, కానీ కేక్ పైన వెలిగించగానే ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచేస్తాయి. ఎరుపు, పసుపు, నీలం, గులాబీ, ఆకుపచ్చ ఇలా ఎన్నెన్నో రంగుల్లో వెలిగిపోతూ బర్త్డే డెకరేషన్కు మరింత కొత్తదనం తెచ్చేస్తాయి ఈ క్యాండిల్స్. కొన్ని ప్రత్యేకమైన రసాయనాన్ని కలిపి చేయడం వల్లే వీటి మంటలకు ఆ రంగులు వస్తాయి. అంతేకాదు, అసలు వెలిగించకుండానే కాంతులు వెదజల్లే లెడ్ బర్త్డే క్యాండిల్స్ కూడా ఉన్నాయండి. వీటిల్లో చిన్న బటన్ నొక్కితే చాలు నిజమైన కొవ్వొత్తులా వెలిగిపోతూ ఉంటాయి. ఓకే లిసనర్స్, ఇలాంటి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665 5873.
1: ఆఫ్టర్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, వెల్కమ్ బ్యాక్ టు అదే సంగతి. నలుగురు పిల్లలు ఒక దగ్గర చేరితేనే సందడి సందడిగా ఉంటుంది. మరి ఆ సందడి పుట్టినరోజు వేడుకల్లో ఓ భాగమైతే ఇంకెలా ఉంటుంది? అందుకే మరి చిన్నారుల ఆ సరదాని మరింత పెంచడానికి మార్కెట్లోకి బర్త్డే పార్టీ గేమ్స్ చాలానే వచ్చాయి. వాటిలో ఇంట్లో ఆడుకునేలా ఉండే

త్రిబో లాంటి రకరకాల ఆటలు ఉన్నాయి. ఈ పేపర్ బోర్డుని అలంకరణలో భాగంగా అతికించవచ్చు. ఆ తర్వాత కళ్ళకు గంతలు కట్టుకొని గోడ పైన ఆ పేపర్ మీద బొమ్మలోని భాగాన్ని సరిగ్గా పించేస్తూ ఆడుకోవచ్చు. ఇంకా ఈ ఆటలతో పాటు బర్త్డే టీమ్ టెంపరీ టాటూలు సరదాగా వేసుకోవచ్చు. మనం కోరుకున్న టాటూ బొమ్మల్ని తయారు చేసుకోవచ్చు కూడా. చీకట్లో మెరిసే ఈ టాటూ బుజ్జాయిలకి భలే నచ్చేస్తాయండి. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు.

0: 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: After a beautiful song, welcome back to Adi Sangati. Listeners, surprise antene oka thrill. Teliyakunda chese chinna panaina ichche chitti vastuvaina sare kachithanga avatali vyaktini ento kontha aanandanni techipadutundi. Alanti anubhutini meeru mee aatmeyalaku birthday rojuna andivalanukuntunnara? Aithe సర్ప్రైజ్ బాక్స్ ను ప్రయత్నించవచ్చు. హ్యాపీ బర్త్డే మినీ బాక్స్, మ్యాజిక్ ఫెయిర్ ఫ్లయింగ్ గిఫ్ట్ బాక్స్ పేర్లతో మార్కెట్లో దొరుకుతున్నాయి ఇవి. కొన్ని బాక్సుల్లోనేమో డబ్బుల్ని, సెల్ ఫోన్ని, ఇతర కానుకల్ని దాచేసి ఆ డబ్బా మొత్తాన్ని కేక్ లోపల ఉంచి ప్రియమైన వారిని ఆశ్చర్యపరచవచ్చు. కేక్ పైనన్న పేపర్ను పైకి లాగితే దాంతోపాటు సర్ప్రైజ్గా దాచిన బహుమతి పైకి వచ్చేస్తుంది. మరికొన్ని సర్ప్రైజ్ బాక్సుల్లోనేమో బాక్స్ తెరిచి తెరవగానే సీతాకోక చిలుకలు భలేగా ఎగురుతూ బయటకు వస్తాయి. కేకు, ఇతర గిఫ్టులతో పాటు సరదా అనుభూతి కోసం వీటిని ఎంచుకోవచ్చండి. ఓకే లిస్నర్స్, మరి ఇదండి ఈరోజు అది సంగతి కార్యక్రమం. మరి తిరిగి ప్రసారమై అది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే జాహ్నవి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు. అంతేకాదు అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మస్త్ టైంపాస్. లిస్నర్స్, మరి నాడు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మరి మీకు నచ్చిన సాంగ్స్ వినాలి అనుకుంటే 9704949492 అనే నెంబర్కి డయల్ చేసేయండి. లిస్నర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాడు మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
0: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
0: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0881-6237-9623-7295.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. లిస్నర్స్, మరి ఈనాడు మన కార్యక్రమానికి మన ఫాస్ట్ లక్కీస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
3: నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
3: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన గ్రామం భర్నాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: బాగున్నాను. ఏంటండి మీ పేరేంటి అన్నారు?
3: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం.
0: హరినాథ్ రెడ్డి గారు.
3: బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నా మేడం. మీకు, స్టాఫ్ అందరికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ఈ రోజు అంశం ఏమని ఇచ్చినారా మేడం?
0: ఈ రోజు అంశం అంటే మరి ఈ రోజు ఎస్పి శైలజ గారి పుట్టినరోజు ఉంది.
3: పుట్టినరోజు ఉంది మేడం. ఈ రోజు ఉత్తరాల దినోత్సవం మేడం.
0: అవును, ప్రపంచ తంతి తపాల దినోత్సవం కూడా ఉంది కదా.
3: అవును మేడం.
0: చెప్పండి
3: మేడం. సినిమా పేరు నా మొగుడు నాకే సొంతం మేడం. సినిమా పేరు మోహన్ బాబుది.
0: ఓకే.
3: లేక ఇది ఒక లేక అనే పాట ఉంటది మేడం.
0: నా మొగుడు నాకే సొంతం మూవీ పేరు.
3: అవును మేడం.
0: ఓకే, సాంగ్ ఏంటన్నారు?
3: లేక ఇది ఒక లేక అనే పాట ఉంటది మేడం.
0: ఓకే ఓకే. ఈ రోజు ప్రపంచ తంతి తపాలా దినోత్సవం సందర్భంగా
3: ఉత్తరాలంటే చాలా ఎదురు చూసి చాలా ఆప్యాయతగా పలకరింపు, దాంట్లో పూజలైనా గౌరవనీయులైనా అనే రాసి పదం రాసి అన్నగారికి, వదిన గారికి అని, అక్క గారికి, పెద్దయన, పెద్దమ్మ గారికి, ఇట్లా పూజలైనా రాజ మహారాజరాజేశ్వరి, ఇట్లా అవన్నీ రాసి లెటర్లే ఉండేది మేడం.
0: అవును అవును. మీరు బాగా రాసేవారు లెటర్స్? అవి ఎక్కువ మేడం, మీరు ఎక్కువగా లెటర్స్ అవి బాగా రాసేవారా?
3: అవును మేడం, బాగా రాసేవాడిని మేడం. గుర్తింపుగానే లెటర్లో మేడం ఎక్కడ తీసుకుంటాను మేడం, ఎందుకంటే ఒక్కసారిగా రెండు మూడు సార్లు చదువుతారు. ఇప్పుడు ఫోన్ వచ్చింది, హాయ్ బాయ్ అంటారు, పద అంటారు మేడం.
0: మనకు అలా కాదు కదా, ఉత్తరం ఉందంటే మనకు గుర్తొచ్చినప్పుడు అలా ఏం రాశారు, ఎలా రాశారు అని మళ్ళీ ఒకసారి చదువుకుని అన్ని నవ్వుకుంటూ ఉండేవాళ్ళం కదా. అరే
3: అవును మేడం, అంత వీధిలో వాళ్ళు కూడా చేరి ఏమి లెటర్ వచ్చిందంటే పోస్ట్ మ్యాన్ అట్లా సంతకు వస్తే అడిగేవాళ్ళు మేడం. ఏమి ఏమి ఇక్కడ ఇక్కడ మా లెటర్ వచ్చిందే, మా అన్నలు వస్తామన్నారు, ఇంత ముందు వస్తున్నారు, ఏదన్నా అట్లా ఆశ మేడం, వస్తారా పోతున్నామా అనేది ఒక ఇది మేడం.
0: అవునవును.
3: అందరు గుంపు చేరి ఆయనతో చదివించుకునే వాళ్ళు మేడం, చదువులేని వాళ్ళు కూడా.
0: అవునండి, అవునవును. ఒకసారి
3: ఆయన లెటర్ ఇస్తే కూడా ఏమన్నా అతనికి ఏమన్నా ఉగ్న ఇట్లా ఏదో ఒకటి తృప్తిగా ఇచ్చేవాళ్ళు మేడం.
0: అవునండి, అవునవును.

0: కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లా ఉండేవారు, పోస్ట్ మ్యాన్ లు కూడా చక్కగా చదివి పెట్టి వినిపించేవారు. కొంచెం చదివి పెట్టమంటే
1: చదివి పెట్టమంటే చదువు రణాలకి వినిపించి ఆనందం ఉండాలంటే అంత గుంపుగా చేరి ఇట్లా ఏం చేసినారు అది ఇదని అడిగేవాళ్ళు కూడా మేడం.
0: అదే ఆ ఉత్తరంలో కాస్త ఏదైనా శుభవార్త ఉందంటే వెంటనే మిఠాయి తీసుకొచ్చి పోస్ట్ మ్యాన్ నోట్లోనే పెట్టేవారు కదా.
1: అవును మేడం, అవును అట్లనే పెట్టి ఎన్నిసార్లు
0: ఎంత మంచి వార్త తెచ్చేవయ్యా,
1: మంచి పోలే అనుభూతి మేడం.
0: అవునండి, అవును అవును.
1: రోజు కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇష్టం మేడం. ఈ రోజు కూడా కథానికలు రోజు వింటాను మేడం.
0: అవునండి,
1: చదివిన తీరు చాలా బాగుంటది మేడం. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: రోజు వింటుంటాను మేడం నేను.
0: ఓకేనండి,
1: నాకు అమ్మ లాంటిది ఆకాశవాణి చాలా ఇష్టం మేడం.
0: ఓకేనండి, థ్యాంక్ యూ అండి.
1: ముఖ్యంగా విజయ మేడం అంటే ఇంకా మరీ ఇష్టం మేడం.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి.
1: ఎదురు చూస్తుంటాను మేడం కథానికలు. థ్యాంక్ యూ.
0: ఓకే ఓకే
1: మేడం, ఈ పాట మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరలా మీకోసం చక్కని పాటనైతే ప్లే చేస్తాను.

0: ఓకే లిస్నర్స్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం. మరి లేఖలో కూడా ఇన్ని రకాల లేఖలు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసిందండి. సాంగ్ వింటే తెలియలేక, కానరాక, ప్రేమలేక, చెప్పలేక. ఓకే, చాలా చాలా బాగుంది. మార్నింగ్ మనం ఆఫ్టర్నూన్ లైవ్లో మనం సరదాగా కాసేపులో అగ్ని గురించి ఇన్ని రకాల అగ్నిలు ఉంటాయా అని చెప్పి అనుకున్నాం కదండి. అలానే ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఏంటంటే లేఖలు, అన్ని రకాల లేఖలు ఉన్నాయన్నమాట. ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: హలో, నమస్తే అమ్మా విజయ బంగారు తల్లి, శుభ సాయంత్రం.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం త్రిమూర్తుల గుప్తా గారు.
1: ధన్యవాదమ్మా, నేను అదే చెప్పబోయాను, మీరు అదే చెప్తున్నారు. మధ్యాహ్నం సరదాగా కాసేపు కార్యక్రమంలో అగ్ని అగ్ని కోసం ఎన్నో రకాలు చెప్పారు. జఠరాగ్ని,
0: క్రోధాగ్ని,
1: ప్రేతాగ్ని, పటమాగ్ని చాలా చెప్పారు కదా.
0: సూర్యాగ్ని, చంద్రాగ్ని, అన్ని రకాల అగ్నిల గురించి మాట్లాడుతున్నారు.
1: సూర్యాగ్ని, చంద్రాగ్ని, ఎన్నో రకాల అగ్ని కోసం చెప్పారు. అగ్ని సాక్షి కోసం చెప్పారు. ఎంత ఏటమ్మా, ఎలా పొగడాలకు.
0: థ్యాంక్ యూ అండి. అదే ఇప్పుడు నాకు సాంగ్ వింటుంటే అది చెప్పలే కానరాక మనసులేక ఇలా అంటుంటే ఇన్ని రకాల లేఖలు ఉన్నాయా అనిపించింది అనమాట.
1: కాకపోతే ఈ పాటలు వచ్చిన లేఖ పదాలన్నీ కూడా అవన్నీ రచయిత యొక్క ప్రాస కోసం
0: రాసి
1: మీరు చెప్పిన అక్షరాలు నిజాలండి.
0: అవునండి,
1: అవి మీరు భారత భాగవత రామాయణ పురా ఆ యొక్క చరిత్ర నుంచి తీసుకున్న కథలు కాబట్టి అవి సాక్షాత్ నిజాలండి, జరిగాయండి. రచయితలు ప్రాస కోసం రాసిన కథలండి.
0: అవునండి, అవునండి.
1: కాకపోతే మీరన్నట్టు ఇందాక అవే గుర్తొచ్చి
0: రాకపోవడానికి చెప్పండి.
1: ఒక గంట కార్యక్రమంలో అన్ని అన్ని రకాల వాటిని మీరు క్రోడీకరించడం నిజంగా ఉదాహరణ అమ్మా. మిమ్మల్ని ఎంత కోవిడ్నా సరే తక్కువ అనిపిస్తుంది నా మనసుకి.
0: మరి మనకు తెలియని విషయాలు తెలుసుకోవాలి కదండి.
1: అదే కదండి, నా కుతూహలం కూడా అదే. తెలియపరుస్తాం, తెలియపరచాలని కోరుకునే మనుషుల్లో మొట్టమొదటి వరుసలో ఉంటాను నేను.
0: అవునవునండి, చెప్పండి. మరి ఈరోజు ప్రపంచ తంతి తపాలా దినోత్సవం, అలానే ఎస్పీ శైలజ గారి పుట్టినరోజు కూడా ఉంది. మరి వీటి గురించి ఏం మాట్లాడతారు?
1: అంతేకాకుండా వినాయక పుట్టినరోజు కూడా ఇవాడేనండి.
0: అవునండి, అవునవును.
1: తర్వాత ఏమో రియల్ స్టార్ ఎవరు శ్రీహరి గారు, రఘుమూర్తి శ్రీహరి గారు చనిపోయిన రోజు అండి.
0: అవునండి, అవును.
1: ప్రముఖ గీత సారీ ప్రముఖ రచయిత ఎంవిఎస్ హరనాథరావు గారి వర్ధంతి కూడా ఇవాడేనండి.
0: ఓకే ఓకే,
1: కాకపోతే ఇవన్నీ చెప్పేస్తా ఉంటుంది నాకు అప్పటికే లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది.
0: అవునండి, అప్పటికే చాలా. మరి ఆఫ్టర్నూన్ కూడా చాలా లెందీగా పంపించారు కదా ఎస్ఎంఎస్ కూడా.
1: పంపించండి, మీరు చదివారు,
0: ఓకే ఓకేనండి.
1: అదే లెత్తిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కోడీకరించాలంటే నాకు మరి ఇంకా ఎక్కువ అయిపోతుంది.
0: అవునండి, టైం సరిపోదు కదా.
1: అది కట్టండి, మీరు అంత అభిమానంగా చదివినా మిమ్మల్ని ఇబ్బంది పట్టే వాళ్ళు అయిపోతారేమో నా మనసు అనమాట.
0: ఓకే చెప్పండి, మరి తంతి తపాల దినోత్సవం సందర్భంగా ఏం చెప్దాం అనుకుంటున్నారు?
1: తంతి తపాల దినోత్సవం కోసం తప్పకుండా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి, క్లుప్తంగా చెప్తాను.
0: చెప్పండి చెప్పండి చెప్పండి.
1: నేను విశాఖపట్నం విజయవాడ ఆకాశవాణి కేంద్రాల్లో కార్యక్రమాలు సమర్పించినప్పుడు కేంద్రాల నుంచి నాకు వచ్చిన లెటర్స్, కాంటాక్ట్ లెటర్స్ కూడా మరి తంతి తపాల ద్వారా వచ్చేయండి. మరి ఏమైనా అంతే కదా, అప్పటికి మరి ఇలా యూట్యూబ్ గానీ, వాట్సాప్ గానీ, ట్విట్టర్లు గానీ ఇలాంటి సదుపాయాలు అప్పుడు లేవు కదా తల్లి.
0: అవునండి, అవునవును.
1: అందువల్ల నాకు ఆకాశవాణి పరంగానే చెప్తా ఉంటారు ఏ విషయమైనా సరే నాకు రిలేటెడ్ గా. ఆ లేఖ అక్కడి నుంచే వచ్చి నేను కాంటాక్ట్ లెటర్ అందుకున్న తర్వాత రికార్డింగ్ కి వెళ్లి కార్యక్రమాలు సమర్పించి వచ్చేసిన తర్వాత కార్యక్రమం బ్రాడ్కాస్ట్ అయిన తర్వాత కార్యక్రమం ఎలా ఉంది అలా ఉంది అని చెప్పేసి అభినందనలు శుభాకాంక్షలు మీకు నేను చెప్పినట్టుగా నాకు అప్పుడు చెప్పేసి
0: అప్పుడు రాతపూర్వకంగా చెప్పేవారు, ఇప్పుడు ఇలా చెప్తున్నారు, అంతే తేడా.
1: అప్పుడేమో ఆ లేఖాయుతంగా లేఖాముఖంగా చెప్పేవారు, ఇప్పుడేమో వాట్సాప్ ముఖంగా చెప్తున్నాం.
0: అవునండి, అదే చెప్పుకున్నాం కదా మనం స్టార్టింగ్ లో, మరి విష్ణు ఎఫ్ఎం రేడియో విష్ణు కొత్తలో కూడా మరి మీ మాట మా నోట అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కూడా ఉండేది అనమాట అప్పట్లో. అంటే మీరందరూ పంపించిన ఉత్తరాలన్నీ కూడా మేము ఇద్దరు ఆర్జీలు కూర్చొని మాట్లాడుకుంటూ ఎవరు పంపించారు, ఇప్పుడు త్రిమతుల గుప్తా గారు పంపించారా, ఏమని పంపించారు, మన ప్రోగ్రామ్ గురించి ఏమంటున్నారు, అలా ఒక కాన్వర్జేషన్ ప్రోగ్రామ్ కింద చేసేవాళ్ళం అనమాట. అప్పుడు బోర్డు అన్ని లెటర్స్ వచ్చాయి మాకు కూడా.
1: అప్పుడు మా విజయభాగ్యార్థులతో పాటు చేసి మరొకరు ఎవరు చెప్పండి, చెప్పేస్తాను.
0: చెప్పండి,
1: భాగ్యభాగ్యార్థులు.
0: అవునండి, అవునవును.
1: సరదా కాసేపు కాదు, ఎక్కడైనా సరే జతగా చేస్తారు, ఒకరికి పోటీగా చేస్తారు. నిజంగా మీకు చాలా అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు ఇరువురికి కూడా.
0: చెప్పండి, మరి సాంగ్ ఏం సాంగ్ విందామంటారు?
1: ఉండండి, మరి లేఖల కోసం చిన్న రెండు ముక్కలు చెప్పేసి చెప్పేస్తాను.
0: చెప్పండి చెప్పండి.
1: అదండి, అటు ఆకాశవాణికి లేఖవాళ్ళు లాంటి కార్యక్రమానికి బండారు త్రిమూర్తుల గుప్తా గారు సమర్పించిన పలానా కార్యక్రమం బాగుంది, అక్కడికి రాసేవారు, ఇండివిజువల్ గా నాకు రాసేవారండి. రోజు ఒక పోస్ట్ మ్యాన్ వచ్చారంటే చాలండి, నాకు ఒక్కొక్క రోజు 10 వరకు వచ్చేయండి లెటర్లు.
0: ఓకే,
1: అంత దూరం నుంచి త్రిమూర్తులు గారు.

0: మీ పోస్ట్మెన్ గారు వచ్చేస్తారు, మీ చలపతి గారు వచ్చేస్తారండి, మీ పెట్టప్ప గారు వచ్చేస్తారు, మీ రంగనాయకు గారు అంటే డ్యూటీలు మారుతారండి, ఒకసారి మారుతారు కదా. ఎవరు వచ్చినా సరే అంత దూరం నుంచి బాబు బండారు త్రిమూర్తి గుప్తా గారు అనిపిస్తేవారండి. ఇక్కడ మా అక్కయ్య గారు కానీ మా ఇంట్లో ఎవరైనా సరే మాయా మా మా అక్కయ్య గారు తమ్ముడు పోస్ట్ మ్యాన్ గారు వచ్చారా అని అనేవారండి. మా మా జగదీష్ అయితే మాయా
1: ఇంకా వచ్చారంటే పండగ, ఇంకా ఇంకా ఏ వస్త్రాలు వస్తాయి ఏంటి అనేది ఇంకా పండగే పండగ
0: పండగే పండగ అండి. అసలు అందులోను నిర్ణయం మారుతి గారు పుట్టినరోజు జరుపుకున్నాం బిలేటెడ్ గా, మరో మరి పుట్టినరోజు శుభాకాలు తెలియపరుస్తూ ప్రతిరోజు పండుగ ఉండేదండి నాకు.
1: ఓకే,
0: ఇప్పుడు ప్రతిరోజు పండుగ ఎందుకంటే వారి వినిపోయారండి అది.
1: అవునవును,
0: అయితే ఇప్పుడు నాకు ప్రతిరోజు పండుగగానే ఉంటది. ఆరోజు పరంగా ఎంత ఇబ్బందిగా ఉన్నా మా మా విజయ బంగారు తల్లి చేసేటటువంటి సరదా కాసేపు షో వింటున్నా, సాయంత్రం అప్పుడు చిన్న చిన్న చిట్టు చిట్టు ఆర్జీలు చేస్తున్నా, సరదా ఇది మస్తు టైప్ ఆ పాటల పాలకి షో వింటున్నాను కూడా నాకు మానసికంగా ఆ శారీరకంగా ఎన్ని ఆరోజు పరమైన ఎన్ని ఇబ్బందులు ఉన్నా మానసికంగా మాత్రం ఇప్పుడు కూడా ప్రతిరోజు పండుగనే ఉంటది నాకు.
1: ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి టైం అయిపోతుంది కదా, చెప్పండి మరి సాంగ్ ఏం సాంగ్ విందామంటారు?
0: తప్పకుండా అమ్మ చెప్పేస్తున్నాను. నేను ఇవాళ మిమ్మల్ని అడగబోతున్న పాట ఏంటంటే శైలజ గారు వాళ్ళ అన్నయ్య గారితో జానకమ్మ గారితో కలిపి పాట పాట అడిగేస్తాను మిమ్మల్ని.
1: చెప్పండి.
0: సారీ సారీ, ఇప్పుడే మనసు మార్చుకున్నాను. పోస్ట్ పోస్ట్ పోస్ట్ పోస్ట్ అని కూడా వస్తుంది, అదిని శైలజ గారి పాట పాట కలుస్తాను కాబట్టి వేరే పాట అడుగుతాను మిమ్మల్ని.
1: చెప్పండి.
0: అదే అండి, రుద్రవీణ ఈ చిత్రంలో మను శైలజ బృందం పాడిన పాట, గీత రచన సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజ. రండి రండి రండి దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. అక్కడ పోస్ట్ పెడితే ఉత్తరాలు ఇచ్చినప్పుడు
1: పోస్ట్ పోస్ట్ పోస్ట్
0: పోస్ట్ పోస్ట్ పోస్ట్ నాకు మళ్ళీ సరదా కొట్టదండి.
1: తప్పకుండా ప్లే చేద్దాం
0: మా పాట, ప్రసారం చేయండి ఈ పాట. మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారు, పొట్టేటి జగన్నాథరావు మాస్టర్ గారు ఈ రోజు డబల్ ధమాకాగా మాకు రెండవసారి కూడా ప్రత్యక్షమై మా కార్యక్రమాలు సమర్పిస్తున్నటువంటి మా బంగారు తల్లి విజయ మేడం గారు, విజయ బంగారు తల్లి పెన్నమ్మ గారు, బాబాయ్ గారు, బండారి శంకరయ్య గారు, నరేందర్ రెడ్డి గారు, శ్రీకాకుళం భాస్కర్రావు గారు, పైపల్లి నాగేశ్వరరావు గారు, వీరందరి కోసం ప్రసారం చేయమని మా విజయ బంగారు తల్లి మనసారా కోరుకుంటూ, శైలజ గారి పాట కోసం ఎదురు చూస్తూ నేను సవీర్గా సెలవు తీసుకుంటున్నాను.
1: తప్పకుండా అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇలానే కాల్ చేస్తూ ఉండండి, మరి మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
2: రండి రండి రండి.

0: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు. ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాజనగరు.
1: తమరైన సూర్య ఇలా కూర్చుండయ్యా. వద్దు కూర్చోకండి, అక్కడ తగిన చోటు కాదిది తమబోటి వారికి. ఇక్కడ
0: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య, గడప దాటి ఇటు వస్తే

బరువు మొయ్యలేనప్పుడు కెర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం.

0: రావోయ్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య. ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
1: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ
0: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు. తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
1: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా. కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
2: ఎవరో పరాయి వారు కదమ్మా ఈయన, సూర్యంగారని చెప్పానే ఆయనే ఈయన.

0: తగ్గటమన్నది. అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచెలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు, కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: లిజ్నెస్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి, మరి టైం అయిపోతుంది. మరి మన నెక్స్ట్ లక్కెస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో
0: హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
1: శుభ సాయంత్రం అండి.
0: శుభ సాయంత్రం. హిమవంత్ కుమార్ గారు ఫ్రమ్ విజయవాడ, ఎలా ఉన్నారు? మీ వాయిస్ లోనే తెలిసిపోతుంది మీ పేరు, మీ ఊరు అన్ని కూడా. హిమవంత్ కుమార్ విజయవాడ కదా. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నామా.
0: వింటున్నారా ప్రోగ్రామ్స్? వింటున్నారా?
1: మీ వాయిస్ విని
0: అవునా
1: ఆగిపోయా.
0: ఓకే,
1: ఇలాగా వారు మాట్లాడుతారు కదా త్రిమూర్తి గుప్తా గారు.
0: అవునండి,
1: అది వాయిస్ పోయింది. ఇక బంగారు కొండ వచ్చేసింది అని చెప్పి ఆగిపోయింది అన్నమాట.

0: థ్యాంక్ యూ అండి. చెప్పండి మరి ఈరోజు, మరి చెప్పండి, ప్రపంచ తంతి తప్పాల దినోత్సవం కదా.
1: అలా దినోత్సవం అంటే ఒకప్పుడు అండి, ఇప్పుడు అన్ని
0: అంతా టెక్నాలజీ పెరిగిపోయింది అండి. ఒకసారి మనం పూర్వ స్మృతులను కూడా గుర్తు చేసుకోవాలి కదా.
1: అదే పోస్ట్ కార్డ్ వస్తే ఒక రకం సంతోషం అండి, ల్యాండర్స్ వస్తే ఒక రకం సంతోషం.
0: అవునండి,
1: అదే 994 కవర్ బుడిపి తెస్తే అమ్మో ఇది ఉందా ఇందులో పెద్దది ఉంది, అదొక సంతోషం.
0: అవునవును,
1: సంతోషం తెలీదు మరి ఇబ్బంది తెలీదు, ఎంత పొడుగు ఉండదు.
0: మరి ఎక్కువగా రాస్తూ ఉండేవారా ఉత్తరాలు?
1: రాసేవండి రాసేవండి, మాకు వచ్చేయి
0: ఉత్తరాలు ఎక్కువగా రాస్తూ ఉండేవారా?
1: ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు అంతా వచ్చేసింది
0: కాదండి, అప్పట్లో బాగా రాసేవారా ఉత్తరాలు? తీగిలాంటిది కట్టి ఏ ఉత్తరం వచ్చినా ఏ శుభ లేఖ వచ్చినా దాన్ని గుచ్చుకునేవారు కదా.
1: దాన్ని తీగిపోయలు,
0: ఎప్పుడన్నా ఏదైనా గుర్తొచ్చినప్పుడు ఆ శుభ లేఖలు చూసుకుని మళ్ళీ దాన్ని గుచ్చుతూ ఉండేవారు. అవునవును, చెప్పండి మరి సాంగ్ ఏం సాంగ్ విందామంటారు?
1: లెటర్ లో వచ్చిన ఆనందం ఇంకోటి ఉండదండి, ఫోన్ వచ్చిన ఉండదు ఏమి ఉండదు.
0: అవునండి,
1: భావోద్వేగం వేరు ఆ యొక్క ఇది వేరు.
0: ఓకే ఓకే, చెప్పండి మరి సాంగ్ ఏం సాంగ్ విందామంటారు?
1: మంచి పాట మీదే చేయండమ్మా,
0: మంచి పాట ఏదో ఒకటి మమ్మల్ని వేసేయమంటారు అయితే.
1: అంతే కదా,
0: చాయిస్ మాకే ఇచ్చారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇలానే కాల్ చేస్తుండండి, మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ అండి. మాట్లాడారు.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: నాగేశ్వరరావు ఫ్రమ్ ఏలూరు.
0: నాగేశ్వరరావు గారు ఫ్రమ్ ఏలూరు, ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నారు మేడం గారు.
0: మేము కూడా బాగున్నామండి. ఎలా ఉంది ఏలూరు? బాగుందా? భీమవరం కూడా అలాగే ఉంటుందండి, ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి.
1: భీమవరం వేడిగా ఎందుకు ఉంటుందండి మేడం గారు?
0: భీమవరం కూడా అలాగే వేడివేడిగానే ఉంటుంది.
1: కాదండి, నాకు వేడిగా ఉందంటే ఒక సహజం అండి. భీమవరం మేడం గారు షోలు చేస్తాను.
0: లేదండి, అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పారు?
1: మీ చల్లని మాటలకి చల్లబడద్దు.
0: అవునా? నిజంగా చల్లబడిందండి.
1: మర్చిపోయారా? నేను చెప్పాను, నేను ఎక్కడ చెప్పాను.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ.
1: అభిమానం అంటే అదండి మేడం.
0: ఓకే, వింటున్నారా ప్రోగ్రామ్? వింటున్నారా?
1: వింటున్నానండి, చెప్పండి.
0: చెప్పాలి, మీరే చెప్పాలి. మరి ఈరోజు ప్రపంచ తంతి తపాలా దినోత్సవం, మరి అందరూ వారి వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు, చెప్పండి. మరి పోస్ట్ మ్యాన్ గురించి, మిత్రాల గురించి.
1: నా చిన్నతనంలో అండి, మా నాన్నగారు చదువుకున్నాడు ఆయన. మామూలుగా లెటర్లు ఎవరైనా ఎవరు రాయాలన్నా సరే మా నాన్నగారు తీసి వచ్చాడు, నలుగురు చుట్టుపక్కల
0: రాయించుకునేవారా?
1: రాయించుకునేవాళ్ళు. మా నాన్నగారు రైటింగ్ బాగుండేది. ఆయన మళ్ళీ లెటర్లు వచ్చినప్పుడు మా నాన్నగారు చదవాల్సి వచ్చేది. ఆ పక్కన నేను ఇంట్లో ఉండేవాడిని.
0: అవును, కొంచెం లెటర్ చదివి పెట్టండి అని, లేదా కొంచెం లెటర్ రాసి పెట్టరా అని చెప్పి అడుగుతూ ఉండేవారు కదా.
1: అడుగుతామండి, మర్చిపోతుంది. మా ఏరియాలో ఎక్కువ మా నాన్నగారు చదువుకున్న ఆయన. ఎవరు లేరు అంతా ఏంటంటే చేనేత కార్మికులు అంతా ఏరియాలో. ఎవరు కూడా చదువులు లేవండి. అదండి, అది ఆ అనుభూతి మీరు అనగా నాకు అనుభూతి గుర్తొచ్చింది. మాట అన్నొచ్చినట్టు ఏముందండి, మామూలుగా ఏముందండి, ఏమి ఇవ్వండి.
0: అలా వాడు లెటర్ గురించి చెప్తుంటే మనం రాయడం, అలాగే వారికి వచ్చిన లెటర్ చదివి వినిపిస్తుంటే వాళ్ళకి చాలా చాలా ఆనందపడిపోతూ ఉంటారు పాపం.
1: అంతే కదండి, అంతే కదా. అసలు లెటర్ టైల్లో ఎక్కిన జనరేషన్ లేదు. జనరేషన్ అంటే చదువుకుంటారు, చదువుకోండి. అప్పుడు అక్కడక్కడ ఉండేవాళ్ళు లెటర్
0: వచ్చినట్టు. అప్పట్లో అసలు
1: అప్పుడు టెక్నాలజీ లేదండి. అదేనండి,
0: ఇప్పుడంతా యాంత్రికం అయిపోయింది కదా, అంతా రోబో స్పీడ్ యుగం అయిపోయింది.
1: అప్పుడు రోజులు బాగుండేయండి,
0: ప్రశాంతంగా, పీస్ఫుల్ గా, ఆనందంగా, సంతోషంగా.
1: మంచి అన్న చెడ్డ అన్న సరే అప్పుడు బాగుండేదండి. చెడు కూడా కొంచెం ప్రధానంగా ఆలోచన శక్తి ఉండేదండి. ఇప్పుడు అంతా స్వీట్ కదండి.
0: అవునండి, ఇప్పుడు ఎవరైనా ఏదైనా తెలియకపోతే చెప్పారనుకోండి, నువ్వేంటి చెప్పేది నాకు అన్నట్టుగా ఉంటున్నారు పిల్లలు కూడా. మరి ఇది వరకు పిల్లలు ఒక్కటి కళ్ళు అరిచేస్తే చాలా లోపలికి పరిగెత్తేవారు పిల్లలు.
1: అదేదండి, అప్పుడు సమర్థత ఉండేదండి. ఇప్పుడు సమర్థత ఎక్కడ ఉంది
0: మేడం? అంతా కూడా చాలా చాలా మారిపోయింది కదండి.
1: మారిపోయిందండి. అదేండి, మీరు ఇలా లెటర్స్ చెప్పగానే నాకు అనుభూతులు గుర్తొచ్చినాయి. మా నాన్నగారు జ్ఞాపకం చేశారు మీరు.

0: పూల సంతోషం. చెప్పండి మరి సాంగ్ సాంగ్ ఏం సాంగ్ విందామంటారు?
1: అదండి పాట చెప్తానండి, అది నీ చూపులే నా ఊపిరి అన్న సాంగ్ ఉంటుంది కదండి,
0: నీ చూపులే
1: నా ఊపిరి అన్న సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ వేయండి.
0: ఓకే
1: ఉందని సాంగ్ అది
0: ఉందండి,
1: ఎందుకంటే ప్రేమ అంటే ఇదో
0: ఉంది.
1: పిన్ని గారికి బాబాయ్ గారికి అది పవన్ గారిని మర్చిపోయారంట మేడం గారు, నన్ను గుర్తున్నా
0: లేదండి. పవన్ గారిని ఎందుకు మర్చిపోతాను చెప్పండి, పవన్ గారికి పెద్ద హాయ్, వీళ్ళు కుదిరినప్పుడు చక్కగా కాల్ చేయమనండి.
1: కాల్ ఎందా చేసినాక ఆయన మేడం గారు మర్చిపోయారు మనల్ని, నన్ను బాగా మర్చిపోయారు. నువ్వు అన్నప్పుడు కాల్ చేస్తున్నావు, నా కాల్ కలవట్లేదు నాకు,
0: అయ్యో
1: మేడం గారితో మాట్లాడే అవకాశం నాకు దొరకట్లేదు అని
0: బాధపడతాడు. ఎవరిని ఎవరు మర్చిపోవండి,
1: అంతే కదా. మధ్యాహ్నప్పుడు వదలను అసలు నేను చూస్తానే ఉంటాను.
0: ఇప్పుడు కొత్త ఆర్జీలు వచ్చారు కదా, మరి వాళ్ళే చేస్తున్నారు కదా, నేను మరి అంతగా పెద్దగా రావడం లేదు కదా లైవ్ కి.
1: అదే అదేలే మేడం గారు, మీరు ఏ టైం వచ్చారండి, ఒకసారి వస్తే 100 సార్లు వచ్చినట్టేనండి మా
0: స్టోరీ.
1: అది నేను ఉమా మహేశ్వర్ గారికి మా పుల్లారావు గారికి కూడా చెప్పండి.
0: ఓకే ఓకే తప్పకుండానండి,
1: మా మేడం గారికి
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి రెడీ విష్ణు తరపు నుండి నా తరపు నుండి కూడా పెద్ద హాయ్. మరి అలానే మీకోసం చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

ஓ சாரினா சுடே செடி.

0: గుడ్ ఈవినింగ్ అండి విజయ్ గారు.
1: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: ఒక ఓల్డ్ కాలర్ అండి, ఆకివీడు మాది.
1: ఆకివీడు ఎవరు?
0: పర్వాలేదులేండి, చెప్తాను. బాలాజీ అండి.
1: ఎవరండి?
0: బాలాజీ.
1: బాలాజీ గారు ఎక్క ఎలా ఉన్నారు? బాగున్నారా?
0: బాగున్నానండి. మీరు
1: మాట్లాడి
0: అస్సలు అండి, అప్పుడు అంతా జస్ట్ రేడియో ద్వారా విని మనం, ఇప్పుడు యాప్ వచ్చింది కదా.
1: అవునవునండి,
0: చాలా సంవత్సరాలు లేదు. నేను జస్ట్ ఇప్పుడే ఓ యాప్ ఓపెన్ చేస్తే మీ వాయిస్ వినపడింది, సరే ట్రై చేస్తాం దొరుకుతుందా లేదా అనుకుంటూ ట్రై
1: చేశాను. కలిసింది
0: చాలా దగ్గర దగ్గర 20 ఇయర్స్ పైన అయిపోతుంది మీతో మాట్లాడి.
1: స్టార్టింగ్ లో చేసేవారు. అవునవును
0: అవునండి అవునండి. కల్పన గారు ఇంకెవరో చాలా మంది ఉన్నారు యాంకర్స్.
1: అందరూ వెళ్ళిపోయారండి, అందరూ మేనేజర్.
0: అవునవును. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా నంబర్ ఆఫ్ ఇయర్స్ తర్వాత
1: అసలు నేనైతే అసలు గుర్తుపట్టలేదు మిమ్మల్ని. అసలు ఎవరబ్బా అని ఆలోచించుకుంటున్నాను, ఎవరు ఎవరు ఎవరు అని మీరు చెప్పేదాకా.
0: నేను మన పిన్ని గారితో మాట్లాడితే మొన్న ఆవిడ చెప్తున్నారు వస్తున్నారు మధ్యాహ్నం అని. నాకు మధ్యాహ్నం అయితే ఆఫీస్ టైమింగ్స్ లో కుదరట్లేదు, సరే అని చెప్పి ఇలా ఎప్పుడైనా వస్తారా అనుకున్నాను. లక్కీగా వచ్చారు
1: అసలు.
0: చాలా చాలా హ్యాపీ అండి.
1: ఓకే ఓకే సూపర్, చాలా చక్కగా లక్కీగా కాల్ కలిసింది, ఫస్ట్ టైం. చెప్పండి మరి, ఈ రోజు ప్రపంచ తంతి తపాలా దినోత్సవం కదా మరి.
0: అవునండి, నిజంగా సూపర్ మెమరీస్ అండి. ఇప్పుడు అంటే అంత మెమరబుల్ డేస్ అయితే చెప్పుకోవాల్సిన అంత ఉండదు, అంత అంత ఫాస్ట్ మీరు అన్నట్టు.
1: అవునండి,
0: కానీ 15 పైసలతో ఆ లెటర్ కొనుక్కుని ఆ కార్డు కార్డు మీద రాసుకుని చాలా ఓపెన్ గానే ఉండేది. సీక్రెట్స్ అనేది అది ఏమి ఉండదు కాదు, మంచి విషయమైనా ఒక చెడు విషయమైనా గానీ
1: సీక్రెట్ అయినా సరే ఇన్లాండ్ కవర్.
0: అవునండి,
1: సీక్రెట్ గా 75 పైసలు
0: ఉండేది.
1: అవునవును, ఇదైతే పావడం, అదైతే 75 పైసలు.
0: అవునండి,
1: అయినా సరే పర్వాలేదని
0: దాంతోనే చక్కగా మనం చెప్పాల్సిన వార్తలు చెప్పడం, వాళ్ళు అది చదివి మనం చదువుకున్నప్పుడు ఆ మనిషిని మనం దగ్గరుండి వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకున్నట్టుగా ఉండేది. చాలా ప్రేమ ఉండేది ఆ ఉత్తరంలో కూడా.
1: అవునండి, చాలా సంవత్సరాలు రాసుకునేవారు కదా ఉత్తరాలు కూడా.
0: నా చిన్నప్పుడు గ్రీటింగ్స్ కూడా అన్ని జనవరి 1st వస్తే నా ఫ్రెండ్స్ కి మిగతా మా చుట్టాల బంధువులకు కూడా 2-3 డేస్ ముందే స్టాంపులు అంటించి పంపించేవాను.
1: అవునండి, అప్పట్లో
0: నిజంగా సూపర్ డేస్ అండి. నిజంగా మీరు చిన్నప్పటి రోజులు తీసుకెళ్లారు
1: మళ్ళీ,
0: కానీ మీరు రావడమే కాక మంచి మెమరబుల్ డేస్ కు సంబంధించిన టాపిక్ తీసుకొచ్చారు. ఆ రోజు అవడం కూడా హ్యాపీ అనిపిస్తుంది.
1: మరి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, నా వాయిస్ రావడం, కాల్ కనెక్ట్ అవడం అంతా కూడా లక్కీ కదా.
0: అవునండి, యాదృచ్ఛికంగా జరిగింది. నేను మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడుతాను ఎక్స్పెక్ట్ చేయలేదు.
1: అవునవును,
0: అందుకనే మీకు నాకు మెమరబుల్ గా ఉండిపోయేటట్టుగా ఆటోగ్రాఫ్ నుంచి నా మెమరీ సాంగ్ ఉంది కదండి,
1: గుర్తుకొస్తున్నాయి
0: గుర్తుకొస్తున్నాయి. ఆ సాంగ్ స్పెషల్ గా మీకోసమే డెడికేట్ చేస్తాను.
1: థ్యాంక్ యూ అండి,
0: చాలా హ్యాపీ. నేను ఇప్పుడు ఇక్కడ బేవన ఉన్నాను, కరెక్ట్
1: ఉండండి. అలాగే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి వింటూ ఉండండి, ప్రోగ్రామ్స్ వింటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇలానే కాల్ చేస్తుండండి, మీకోసం చక్కని బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: ఓకే లిస్నర్స్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాలాజీ గారు నిజంగా గుర్తుకొచ్చేసాయి మీరు సాంగ్ వింటున్నంత సేపు. నాకు పాత కాలం 2007 మన ఎఫ్ఎం స్టార్ట్ అయింది అప్పట్లో, మరి అప్పట్లో ఎక్కువగా కాల్ చేసేవారు ఎవరబ్బా ఎవరబ్బా అని ఆలోచించుకుంటే ఒక్కొక్కళ్ళ పేర్లు గుర్తుకొస్తున్నాయి అనమాట. స్వాతి, రేవతి, దుర్గాప్రసాద్ గారు, తాతాజీ గారు, మీరు, మీ అందరు, మరి కిషోర్ గారు, మీ అందరి పేర్లు కూడా గుర్తొస్తున్నాయి ఒక్కొక్కళ్ళు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడుతాం. హలో.
1: హలో.
0: హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
1: శుభసాయంత్రం అండి.
0: శోభారాణి గారు,
1: ఎన్ని రోజులు అయిందండి చేసి?
0: అవునండి అవును, చాలా రోజులు అయింది. ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: బాగున్నామండి. ఏ రోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, కాల్ ఏమో రింగ్ అవుతుంది, తీయరు, వేరే కాల్ కనెక్ట్ అయిపోతుంది.
0: అవునా?
1: ఫోన్ ఏమో డెడ్ అయిపోతుందండి, బాగా వేడికి పోయి.
0: అవునా?
1: ఫోన్ పాడైపోతే ఇప్పుడు 20,000 పెట్టి 5,000 పెట్టి మళ్ళీ ఫోన్
0: అని చెప్పేది
1: బాబు అనేసి ఆపేశానండి.
0: అయ్యయ్యో,
1: మళ్ళీ ఇవాళ మీ వాయిస్ వినగానే జస్ట్ ఇప్పుడే నేను చూసింది, నేను నిద్రపోయాను, ఇప్పుడే చూసాను మీ వాయిస్ వినబడుతుంది. మీరు వస్తే లక్కీ హ్యాండ్ దొరుకుద్ది అనుకుని చేశాను, దొరికింది.
0: చెప్పండి. చాలా చాలా బాగున్నాను. మీకు ఇంకా 10 రోజులు కూడా చాలా చాలా హడావిడి విజయవాడలో.
1: అవునండి,
0: అమ్మవారి
1: మా కేళ్ళ దగ్గర కూడా పందిళ్ళు వేసి అమ్మవారిని పెడుతున్నారండి.
0: ఖాళీ ఉండదు కదండి, ఇసుకేస్తే రాలనంత జనం.
1: అవునవును,
0: అంగరంగ వైభవంగా జరుగుతాయి కదా అక్కడ.
1: అవునండి, రండి అమ్మవారిని దర్శనానికి.
0: తప్పకుండా. ఓకేనండి, తప్పకుండా.
1: ఇలా అయినా మా విజయవాడ వస్తారు.
0: అవునవును.
1: అయితే మీరు ఉత్తరాల్లోకి వెళ్తానండి, ఉత్తరం నిజంగా మనసు ఫ్రేమ్ లో దాచుకునే ఒక పదిలమైన జ్ఞాపకం అండి.

0: ఎన్ని రోజులు నా ఉత్తరాన్ని మనం గుర్తొచ్చినప్పుడు ఆ ఉత్తరం పెట్టిలోనే ఎక్కడ భద్రపరుస్తాం, దాన్ని తీసి చదువుకుంటూ ఉంటే ఉంటుందండి ఎంత ఆనందం ఉంటుందో.
1: మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో వెళ్ళిపోతాం అంతే ఇంకా.
0: ఎంత ఆనందం అండి, అసలు అప్పట్లో ఇలా రాసామా అలా రాసామా అనేసి మనకి మనసులో ఎంతో ఉత్సుకత ఉంటది.
1: అవునవును,
0: నాకు నేను ఆకాశవాణి ద్వారా రాసుకున్న ఉత్తరాలన్నీ వేల సంఖ్యలో ఉన్నాయి. మిగతా శ్రోతలందరూ రాసిన ఉత్తరాలు వేల సంఖ్యలో ఉన్నాయి. అవన్నీ ఒక చిన్న బాక్స్ లో పెట్టి అట్టి పెట్టానండి. అట్టి పెడితే ఏమైందంటే, మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ వర్షం పడేదండి, దానికి తడిచిపోయి అన్ని పాడైపోయినాయండి ఉత్తరాలు. అవి పారేస్తూ ఉంటే నాకు కళ్ళ వెంట నీళ్ళు అనమాట.
1: అయ్యయ్యో,
0: నా జ్ఞాపకాలన్నీ అలా వెళ్ళిపోతున్నాయి. ఒక్కొక్కళ్ళని ఎంత అసలు బాగా రాసేవాళ్ళు అండి అప్పట్లో ఉత్తరాలు రాస్తే, శబ్దమిత్రురాలు అని పెట్టేవాళ్ళు అందరూ. అయితే నేను దాన్ని తీసేసి శబ్ద సోదరి శబ్ద సోదరుడు అని పెట్టి అలవాటు చేయించానండి అందరి చేత. ప్రతి ఒక్కళ్ళు లెటర్ అలాగే రాసేవాళ్ళు. మరి ఆకాశవాణికి ఉత్తరాలు రాస్తూ మేము పాటలు కోరడం గానీ మా అభిప్రాయాలు రాయడం గానీ అన్ని ఉత్తరాల ద్వారానే అప్పట్లో
1: అయ్యేది.
0: ఈ పోస్ట్ మ్యాన్ లు కూడా కట్టలు కట్టలు ఉత్తరాలు పెట్టుకొని ఏం తల్లి ఏం ఉత్తరాలు రాస్తావమ్మా నీకు అంత ఓపికమ్మా అనేవాళ్ళండి అప్పట్లో. మీ ఉత్తరాలు క్యారీ చేయలేకపోతున్నాం మేము ఆకాశవాణికి అని అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఆ ఉత్తరాల పని కూడా లేకుండా పోయింది, అన్ని వాట్సాప్ లో వచ్చేసినాయి. మరి కొన్ని చోట్ల అయితేనేమో ఎస్ఎంఎస్ ద్వారా వేరే పంపిస్తాం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు కాలానుగుణంగా అన్ని మార్పులు వచ్చేసినాయి. అయితే ఉత్తరాలు అనంత జ్ఞాపకాల దొంతరలు, తెల్ల కాగితంపై అక్షరాలు ప్రేమైక సుగంధాలు, భావోద్వేగాల సంపుటాలు ఉత్తరాలు, తీపి చేదు జ్ఞాపకాలు ఉత్తరాలు, పోస్ట్మెన్ పోస్ట్ అన్న పిలుపుతో గుండెలో మోగే జయగంటలు, ప్రేమ జంటలకు ప్రేమ సందేశాలు, పాత ఉత్తరాలు పసుపు రంగు మారి పాతబడిన అక్షరాలు, చదివిన కొద్దీ చదవాలనిపించే కమ్మని కావ్యాలు ఉత్తరాలు, పాత ఉత్తరమైతే కానీ కనబడని అక్షరంతో నొసలు చిట్లించి చదివే అక్షరాలు ఆనంద గీతాలు, చదవలేని వారు పోస్ట్ మెన్ అన్నతో చదివించుకునేవారు, పోస్ట్ మెన్ ఊరిలో అందరికీ ఆప్తుడయ్యేవాడు, శుభవార్త అయినా చేదువార్త అయినా వారితో సమానంగా పంచుకునేవాడు పోస్ట్ మెన్, అందుకే అందరికీ ఆత్మ బంధువు పోస్ట్ మెన్. ఉత్తరాలు మనిషి ఆనందానుభూతులు పంచే సందేశాల సమాహారం, పెద్దలకు మహారాజశ్రీ, పిన్నలకు చిరంజీవి, సోదరి సోదరులకు ప్రియమైన, ప్రేమికులకు ప్రేయసి ప్రియులైన, గురువులకు గురువుగారి పాద పద్మములకు అంటూ సంబోధించే ఉత్తరాలు మనస్సు ప్రేమలో నిక్షిప్తమయ్యే నిధులు, నమర వేసుకోగలిగే అక్షర సమీరాలు, మది మదిని తట్టే జ్ఞాపకాలు ఉత్తరాలండి.
1: సూపర్ అండి, మరి ఉత్తరాల గురించి చాలా చక్కటి విషయాలు అయితే షేర్ చేస్తున్నారు.
0: పాట వచ్చేసి బుచ్చిబాబు అండి.
1: బుచ్చిబాబు,
0: చిత్తరాల తోటలో ఉత్తరాలు దొరికాయి నువ్వు రసవా నేను రసాన. వాళ్ళకి ఉత్తరాలు దొరికినాయి అంటే ఏం ఉత్తరాలు ఏంటో మరి మాకైతే దొరకలేదు.
1: తప్పకుండా
0: ఉత్తరాలు కథ ఏంటో విందాము.
1: ఓకే ఓకే, తప్పకుండా అండి. థ్యాంక్ యూ
0: అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్,
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి. ఓకే లిసనర్స్, మరి ఇంతవరకు మరి మస్త్ టైం పాస్ కార్యక్రమంలో చాలా చాలా చక్కని పాటలు అయితే వినేసాం. మరి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయారు అందరూ కూడా చక్కగా ఉత్తరాలు అనేసరికి. మరి ఎవరెవరికి ఎలా ఉత్తరాలు రాసేవాళ్ళం, కూర్చునేవాళ్ళం, ఉత్తరాలు వస్తే ఎలా చదివించుకునేవాళ్ళం, అంతా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయారు కదండి అందరూ ఒక్కసారిగా. ఓకేనండి, మరి తిరిగి ప్రసారమయ్యి మస్త్ టైం పాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9 8 6 7 4 2 5 5.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హీరో రవితేజ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నారు. వివేక్ కాత్రేయ డైరెక్షన్ లో ముస్తాబ్ ఖాన్ ఈ సినిమాని లక్ష్మణ్ శ్రీని నిర్మించనున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో పాత్ర కోసం ప్రియాంక ఆరుల్ మోహన్ ని సంప్రదించినట్లు ఇప్పటికే టాక్ బయటకొచ్చింది. ఇప్పుడు మరో పాత్ర కోసం అనస్వర రాజుని ఎంచుకున్నట్లు సమాచారం. ఈ మధ్యనే ఈ చిత్ర ఫోటోషూట్ లో ఈ నాయకులిద్దరూ పాల్గొన్నట్లు తెలిసింది. అంతేకాదు ఇందులో జేడి చక్రవర్తి విలన్ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది హారర్ అంశాలతో మిళితమైన ఆసక్తికర కథతో తెరకెక్కనుందని, దసరా సందర్భంగా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం తులాభారం అనే పేరు పరిశీలనలో ఉంది. ప్రేమకి భాషతో పనిలేదురా, కంటి చూపుతో మాట్లాడేస్తా అంటున్నారు హీరో శ్రీవిష్ణు. ఇప్పుడు ఆయన నుంచి రానున్న కొత్త చిత్రం కామ్రేడ్ కళ్యాణ్, జానకీరామ్ మారెల్లా తెరకెక్కించారు. వెంకటకృష్ణ కర్ణాటి, సీతా కర్ణాటి నిర్మించారు. మహిమ నంబయార్ హీరోయిన్, రాధికా శరత్ కుమార్, షైన్ టామ్ చాకో, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇది 1992లో ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో జరిగే కథ. శ్రీవిష్ణు ఇందులో ఓ లోకల్ థియేటర్ యజమానిగా కనిపించనున్నారు. ట్రైలర్ ని తీర్చిదిద్దిన తీరును బట్టి ప్రేమ, వినోదం, విప్లవం లాంటి అంశాలు కలబోతుగా ఈ చిత్రం సాగనున్నట్లు అర్థమవుతోంది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్

0: విజయదశమి పండుగ వేళ వరుణ్ బజాజ్ అదిరిపోయే మెగా ఫెస్టివల్ ఆఫర్. బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు. అంతేకాదు, అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూం, బుండి రోడ్, భీమవరం.
2: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. అభద్రతా భావం నేపథ్యంలో సాగే కథలు నా దగ్గరకు చాలానే వస్తుంటాయి. వ్యతిరేకమైన భావాల కంటే సానుకూలమైన విషయాల్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలనేది నా ఉద్దేశం. ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాలు ఉండటంతోనే లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కథని ఎంపిక చేసుకున్నా అన్నారు హర్ష చెముడు. ఆయన ప్రధాన పాత్రధారిగా ఎవిన్ ఒరిజినల్ ప్యానర్ పై తెరకెక్కిన వెబ్ సిరీసే లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. బాబు డేగ్ల డైరెక్షన్ వహించారు. చవాన్, శ్రీధర్, దీపక్ నిర్మాతలు. ఈ సిరీస్ ఈ నెల 9 నుంచి ప్రముఖ ఓటీటీ వేదికలైన ఈటీవీ విన్, నెట్ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి హైదరాబాద్ లో విడుదలకు ముందస్తు వేడుక జరిగింది. ఈ సందర్భంగా హర్ష చెండు మాట్లాడుతూ ఈటీవీ విన్ సంస్థ కారణంగానే 3-4 నెలల్లోనే ఈ సిరీస్ పూర్తయి ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇది నాకు కొత్త అనుభవం. వెబ్ కంటెంట్ అయినా చాలా భారీ స్థాయిలో చిత్రీకరణ చేశాం. అదంతా ఈటీవీ విన్ కారణంగానే సాధ్యమైంది. ఇందులో భావోద్వేగ ప్రధానమైన ఓ సంభాషణని ఆది రాశారు. ఈ సిరీస్ ప్రయాణంలో నాకు సాయి దుర్గా తేజ్, సిద్ధు జొన్నల్గడ్డ, శ్రీవిష్ణు, మీనాక్షి చౌదరి సహకారం అందించారు. ఈ సిరీస్ విడుదలైన రోజు చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. వాటిని చూసి ఇంటికొచ్చాక ఈ సిరీస్ ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఇందులో ముఖ్య పాత్ర పోషించిన హైపర్ ఆది మాట్లాడుతూ మంచి కథలకు చిరునామా ఈటీవీ విన్. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ మొదలుకొని అద్భుతమైన సినిమాలు, సిరీస్ ఈ వేదిక నుంచే వచ్చాయి. ఈ సిరీస్ లో కూడా ఆ నాణ్యతను చూస్తారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఈటీవీ విన్ ప్రతినిధులు సాయికృష్ణ, భరణ్, నటులు ఐశ్వర్య, శ్రీవిద్య, రూపశ్రావ్య, ప్రేమ్ సాగర్, సంగీత దర్శకుడు అజయ్ అరసాడ, సినిమాటోగ్రాఫర్ శక్తి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

0: పంటినొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176-12669. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. హృదయాన్ని స్పృశించే ఓ అరుదైన సినిమా గరివిడ్ లక్ష్మి. ఒక మంచి కథని ప్రపంచానికి చెప్పాలన్న ఉద్దేశంతో చేసిన ఈ చిత్రం అందరి మనసుల్ని తాకుతూ వినోదం పంచుతుంది అన్నారు ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్. ఆయనతో పాటు సినీ ప్రముఖులు అడివిశేష్, బాబీ, మారుతి ముఖ్య అతిథులుగా ఈ మధ్యనే హైదరాబాద్ లో గరివిడి లక్ష్మి ట్రైలర్ ఆవిష్కరణ వేడుక జరిగింది. ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథతో రూపొందిన మూవీ ఇది. ఆనంది ముఖ్య పాత్రను పోషించారు. గౌరీనాయుడు జమ్ము డైరెక్టర్, టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూసర్. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. ఆనంది మాట్లాడుతూ, ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం, గరివిడి లక్ష్మి పాత్ర నాకు దేవుడిచ్చిన వరం అన్నారు. ఈ సినిమా అందరితోనూ పాడిస్తుంది, ఆడిస్తుంది, అందరితోనూ కన్నీళ్లు పెట్టిస్తుంది. చరణ్ అర్జున్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. ప్రొడ్యూసర్స్ కి, నటులకి గొప్ప పేరును తీసుకొస్తుంది అన్నారు డైరెక్టర్. ఈ దసరాకి వచ్చే సినిమాల్లో ఇదొక సూపర్ హిట్ సినిమాగా నిలుస్తుంది అన్నారు నరేష్ వికే. ఈ కార్యక్రమంలో రాగ్ మయూర్, ఎల్బి శ్రీరామ్ తదితరులు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. నరేష్ వికే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ వడ్డేమారి ప్రధాన పాత్రధారులుగా నటించిన క్రేజీ కళ్యాణం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 30వ తేదీన విడుదల ఖరారైనప్పటికీ 2 వారాల ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించినట్లు సినీ వర్గాలు మంగళవారం ప్రకటించాయి.

గాజుల డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ఇది. భూసం జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయని, అందుకు ధీటుగా చిత్రం ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. మరి విన్నారు కదా లిజినెస్, ఇది ఈ రోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అజయ్ సౌమ్య.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు.

0: క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్.
0: ఫోన్ 7996079666.

0: FM 90.4.
1: ఎప్పటిలాగే మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. అవేంటో వినే ముందు ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసేసుకుందాం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: మెగా ఫెస్టివల్ ఆఫర్, బజాజ్ బైక్ కొనుగోలుపై 12,000 రూపాయల వరకు సేవింగ్స్, 5,000 వరకు క్యాష్ ఆఫర్, 5,700 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీస్ మినహాయింపు. అంతేకాదు అతి తక్కువ డౌన్ పేమెంట్, 5 ఉచిత సర్వీసులు, బైక్ బుకింగ్ పై ప్రత్యేక గిఫ్ట్, డెలివరీ టైమ్ లో కూడా స్పెషల్ గిఫ్ట్. మీకు నచ్చిన బజాజ్ బైక్ ను సొంతం చేసుకోండి, షరతులు వర్తిస్తాయి. వరుణ్ బజాజ్, బజాజ్ అంటే నమ్మకం.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి వరుణ్ బజాజ్ షోరూమ్, బుండి రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు తిన్మార్. మన తిన్మార్ లో మొదటి సాంగ్ వచ్చేసరికి బీకయాలి. ఈ సాంగ్ వచ్చేసరికి కబీర్ సింగ్ మూవీ నుంచి అండి. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ గారు, హీరోయిన్ గా కైరా అద్వానీ గారు అయితే నటించేస్తారు. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది రీసెంట్. ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే వినేసరికి వదిలేసిన నెక్స్ట్ సాంగ్ వచ్చేసరికి బేబీ హీ లవ్స్ యూ, లవ్స్ యూ, లవ్స్ యూ సో మచ్. ఈ సాంగ్ వచ్చేసరికి ఆర్యా 2 మూవీ నుంచి అండి. ఈ సాంగ్ లో హీరోగా అల్లు అర్జున్ గారు, హీరోయిన్ గా కాజల్ గారు నటించారు. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది. ఎందుకంటే ఎంజాయ్.
3: వాడికి నా మీద ప్రేమే లేదు. He doesn't love me, you know.
4: No, he loves you. He loves you so much.
3: Oh, na. Enta?
4: Entante. Modati sari nuvvu nannu chusinappudu kaliginatti kopamanta. Modati sari nenu maatladinappudu periginatti dveshamanta. Modati sari neeku muddu pettinappudu jariginatti doshamanta. చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టి భారమంతా.
3: ఓ ఇంకా.

0: కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు, 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వేసారు కదా, మరి నెక్స్ట్ హిందీ సాంగ్ ఏంటా అని మీరైతే వెయిట్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ హిందీ సాంగ్ వచ్చేసరికి కేసరియా తేరా ఇష్క్ హై పియా. ఈ సాంగ్ వచ్చేసరికి బ్రహ్మాస్త్ర మూవీ నుంచి అండి. ఈ సాంగ్ లో హీరోగా రణబీర్ కపూర్ గారు, హీరోయిన్ గా ఆలియా భట్ గారు నటించారు. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చే

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసరికి లిజనర్స్, మన నెక్స్ట్ సాంగ్ ఏంట అని మీరు వచ్చేస్తున్నారు కదా, మన నెక్స్ట్ తెలుగు సాంగ్ వచ్చేసరికి నిన్ను చూడగానే నా చిట్టు గుండె. ఈ సాంగ్ వచ్చేసరికి అత్తారింటి దారేది మూవీ నుంచి అండి. ఇందులో హీరోగా పవన్ కళ్యాణ్ గారు, హీరోయిన్ గా సమంత గారు నటించారు. డైరెక్టర్ వచ్చేసరికి త్రివిక్రమ్ గారు. సో ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది, లిజనర్స్ ఎంజాయ్.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేసరికి.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్.

0: రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసరికి అందిస్తున్నారు. మన నెక్స్ట్ హిందీ సాంగ్ వచ్చేసరికి బరసరి మేఘం మేఘం. ఈ సాంగ్ వచ్చేసరికి గురుము వినించండి. ఇందులో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ గారు అయితే నటించారంటండి. ఈ సాంగ్ వచ్చేసరికి శ్రేయా ఘోషల్ గారు ఆలపించారు. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసి విని ఆనందించండి.

0: చెవి పూట, ముక్కుది బుడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేసరికి అందిస్తే మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసరికి రంగారంగారంగస్థలానా. ఈ సాంగ్ అయితే చాలా ఫేమస్ కదండి. ఈ సాంగ్ వచ్చేసరికి రంగస్థల మూవీ నుంచి. ఇందులో హీరోగా రామ్ చరణ్ గారు, హీరోయిన్ గా సమంత గారు నటించారు. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వినేసరికి లిజనర్స్, మీకోసం ఒక మంచి హిందీ సాంగ్ కూడా వచ్చేసింది. అదేంటా అనుకుంటున్నారా? ఆ సాంగ్ వచ్చేసరికి ముంబై కా హీరో. ఈ సాంగ్ వచ్చేసరికి జంజీర్ మూవీ నుంచండి. ఇందులో హీరోగా రామ్ చరణ్ గారు నటించారు. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది, లిజనర్ అండ్ ఎంజాయ్.

0: చలో కార్ చలే
1: చలో.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-23-7796-23-7295.
4: మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మళ్ళీ తెలుగు ప్రసారం అయ్యే తిన్మార్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ చేతి ఉండి రెడ్ అవిస్తున్నాండి. 0.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ అజయ్ నవ్య.
5: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం.

డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.